ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 1వ తారీఖు,

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ వందనం కార్యక్రమం వింటున్నారు. ఉషోదయపు వేళ వివిధ దేవతామూర్తులు వెలసిన దివ్యక్షేత్రాల స్థల పురాణాల విశేషాలు తెలుసుకుని క్షేత్ర దర్శనం వింటున్నారు.

క్షేత్రదర్శిని వింటున్నారు. పచ్చని లతల మధ్య చిన్న కొలనులో కొలువైన అమ్మవారి గురించి తెలుసుకుందామా? ఏ ఆలయానికి వెళ్ళినా మూల విరాట్టు విగ్రహాలన్నీ గర్భగుడిలోనే కొలువై భక్తుల పూజలు అందుకోవడం చూస్తుంటాం. కానీ కేరళ కొట్టాయంలోని సరస్వతీదేవి ఆలయంలో మాత్రం ఆ చదువుల తల్లి ఏడాది పొడవునా పచ్చని ప్రకృతి మధ్య ఉండి దర్శనమిస్తుంటుంది. ఈ ఆలయంలో మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి, మరవేంటో తెలుసుకుందాం ఇవాల్టి క్షేత్రదర్శనంలో.

క్షేత్రదర్శిని వింటున్నారు. పచ్చని లతల మధ్య చిన్న కొలంలో కొలువైన సరస్వతీదేవి ఆ అమ్మను తాకేందుకు సంవత్సరమంతా అక్కడే ఊరే నీరు, దాదాపుగా అన్ని రోజులు జరిగే అక్షరాభ్యాసాలు. ఇలా కేరళ రాష్ట్రం కొట్టాయంలోని పనచ్చికాడ్ గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయం ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. దక్షిణ మూకాంబికగా పిలిచే ఈ ఆలయాన్ని భక్తులు దేశ నలుమూలలా నుండి వచ్చి దర్శించుకోవడం విశేషం. ముఖ్యంగా రచయితలు, సంగీత నాట్య కళాకారులు, చిత్రకళాకారులు అమ్మ అనుగ్రహం పొందేందుకు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారంట. ఈ గుడికి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు ఆలయ నిర్వాహకులు చెప్తారు. పైగా మొదటి నుండి కీళ్లపురం, కరనాట్టు, కైముక్కు అనే 3 బ్రాహ్మణ కుటుంబాలు ఈ ఆలయ బాధ్యతల్ని చూడటం కూడా విశేషం. మరి ఆ ఆలయం గురించి తెలుసుకుంటున్నాం, మరి స్థల పురాణం గురించి కూడా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం.

స్టూడియో క్లాక్ లో సమయం 6:31 అవుతుంది. మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. మరి ఆలయం గురించి తెలుసుకున్నామా, స్థల పురాణం ఏంటో కూడా తెలుసుకుందామా. అక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసిండడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు కీలప్పురం ఇల్లం నంబూద్రి అనే భక్తుడికి మగ సంతానం కలగలేదంట. కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేస్తే అబ్బాయి పుట్టొచ్చనే ఉద్దేశంతో తీర్థయాత్ర చేస్తాడు. కాశీకి చేరుకునే క్రమంలో ఆ ఆలయానికి వస్తాడు. ఈ ప్రాంతం నచ్చడంతో ఇక్కడే ఏడాది పాటు ఉండిపోయి రోజు పూజలు చేసేవాడు. ఆ సమయంలో ఓ రోజు అతడికి అమ్మవారు కలలో కనిపించి ఇక మగ సంతానం కలగదని, అతడి ఊళ్ళోనే ఓ స్త్రీ ఇద్దరు పిల్లల్ని కనబోతోందని వారిలో ఒకరిని దత్త తీసుకోమని చెప్పిందంట. అమ్మ ఆజ్ఞను పాటించేందుకు ఆ భక్తుడు సొంతూరుకి వెళ్ళిపోయేందుకు సిద్ధమవుతాడు. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

స్టూడీ క్లాక్లో సమయం 6:30 అవుతుంది. క్షేత్రదర్శనంలో ఇవాళ కేరళలోని కొట్టాయం దగ్గర ఉన్న సరస్వతీదేవి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ భక్తుడికి సొంతూరికి వెళ్ళిపోయేందుకు సిద్ధమైన తర్వాత అలా వెళ్లే ముందు ఓసారి ఆలయంలోని పుష్కరిణిలో స్నానం చేయాలనుకుని తన దగ్గరున్న తాటాకుల గొడుగుని అక్కడున్న మెట్ల మీద పెడతాడు. ఆ తర్వాత దాన్ని ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోవడంతో అప్పుడే అక్కడికొచ్చిన ఓ స్వామీజీ ఆ గొడుగులో అమ్మవారి శక్తి ఉందని, ఆ శక్తిని అక్కడి అడవిలో ఉన్న అమ్మవారి విగ్రహానికి చేరవేయమని చెప్తాడు. అలా అమ్మవారిని గుర్తించి పూజలు చేసి వెళ్ళిపోతాడు ఆ భక్తుడు. అప్పటి నుండి అమ్మవారు అక్కడే కొలువై పూజలు అందుకుంటోందని చెప్తారు. ఆ తర్వాత అమ్మవారి కోసం అక్కడ లోతట్టు ప్రాంతంలో ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు కొలనుగా మారింది.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: క్షేత్ర దర్శనంలో సరస్వతీదేవి టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం. కొట్టాయం కేరళలో ఉన్న ఈ టెంపుల్ గురించి అయితే మొదట ఇక్కడ మహావిష్ణువుని పూజించాకే సరస్వతీదేవికి పూజలు చేస్తారు. ఆ తర్వాత వినాయకుడు, శివుడు, నటరాజ విగ్రహాలకి పూజలు నిర్వహిస్తారంట. అమ్మవారు స్వయంభూగా వెలిసిన విగ్రహం పూర్తిగా సరస్వతీ ఆకుల లతలతో కప్పబడి ఉంటుంది. అందుకే ఆ పక్కనే మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. పేరుకే అది కొలనైనా పుష్కలంగా నీరుండదు, కానీ ఏడాది పొడవునా కొంత ఊరుతూ స్వయంభూ అయిన అమ్మవారి విగ్రహాన్ని తాకుతుంటాయి. ఎండాకాలంలోనూ ఆ తడి ఆరదని చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

స్టడీ క్లాక్లో 6:51 దాటి టైం ముందుకు వెళ్ళవెళ్తోంది. క్షేత్రదర్శినిలో సరస్వతీదేవి టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ దుర్గాష్టమి, మహానవమి రోజుల్లో తప్ప మిగిలిన ఏడాదంతా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. అమ్మవారికి నెయ్యి సమర్పించి దాన్ని భక్తులకిస్తారు. నవరాత్రుల సమయంలో విద్యార్థులు, రచయితలు తమ పుస్తకాలని అమ్మవారి దగ్గర ఉంచి విజయదశమి రోజున తిరిగి తీసుకోవడం ఇక్కడ సాంప్రదాయంగా పాటిస్తూ ఉంటారన్నమాట. అయితే మరి ఇక్కడికి ఎలా చేరుకోవచ్చంటే, కేరళలోని కొచ్చి విమానాశ్రయం నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. కొట్టాయం రైల్వే స్టేషన్ నుండి 11 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. మరి ఈసారి కేరళ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు మీరు కూడా ఈ ఆలయం చూడడానికి ప్రయత్నించండి. ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని.

0: FM Rainbow 101.9.
1: స్టడీ క్లాక్లో టైం 7 అవుతుంది, ఎగ్జాక్ట్గా 7 దాటి అలా 1 మినిట్ కూడా అవుతుంది. మరి మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. ప్రతి ఉదయాన్ని కొత్త ఆశతో, కొత్త ఉత్సాహంతో, కొత్త ఆరోగ్యంతో స్టార్ట్ చేసే మనందరి ఫేవరెట్ హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు. మరి హెల్తీకి సంబంధించిన చిన్న చిన్న మార్పులతో పెద్ద పెద్ద బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ఇవాళ హెల్తీ మార్నింగ్స్లో. మరి లేట్ చేయకుండా ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, చెప్పవే చిరుగాలి అంటూ, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ గాలి ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. మరి లేట్ చేయకుండా వినేద్దాం ఒక్కడ సినిమా నుండి ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం.

ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నాం మార్నింగ్ మార్నింగ్ పూట. అలాంటి పాటలకి కేరఫ్ అడ్రస్ AIRFM రెయిన్బో 101.9 MHz, ఎందుకంటే రెయిన్బోతో జీవితం రంగులమయం. సో హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మన అందరికీ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవితం అనేది ఉరుకుల పరుగులతో గడిచిపోతుంది, తినడానికి సరిగ్గా టైం కూడా దొరకడం లేదు కదా చాలామందికి. దీంతో చాలామంది ఫేస్ చేసే మోస్ట్ కామన్ ఇష్యూ ఏంటో తెలుసా? అలసిపోవడం. ఇది వినడానికి మనం చూడడానికి చిన్నగా అనిపించినా కానీ మన బాడీ ఒక్కసారి అలసిపోయిందంటే మనం ఏ పని చేయలేము కదా. రోజంతా ఇచ్చిన పని టైంకి అయిపోవాలి, మేనేజర్ ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయకపోతే ఎస్కలేట్ చేస్తాడంటూ ఇలా ఏదో ఒక పని, అంటే అన్ని రంగాల్లో ఎవరీ ఫీల్డ్లో వాళ్ళకి వాళ్ళ బాస్ వాళ్ళ లీడ్ ఇచ్చిన పనిని కంప్లీట్ చేయాలని అనుకుంటూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ అలసటని ఒత్తిడిని ఓవర్కమ్ చేయాలంటే మనలో ఉన్న 3 బ్యాటరీస్ని రీఛార్జ్ చేసుకోవాలంట. ఏంటి బ్యాటరీస్ అంటే మీకు డౌట్ వచ్చిందా? అవేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ నంబర్ విన్నాం కదా. ప్రేమికుడు సినిమా నుండి రాజశ్రీ గారు రాశారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ అండ్ పల్లవి పాడిన సూపర్ హిట్ నెంబర్. తర్వాత హెల్తీ మార్నింగ్స్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే బ్యాటరీస్ అన్నాను కదా. సో మనకి మెంటల్, ఎమోషనల్ అండ్ ఫిజికల్ ఇలా బ్యాటరీస్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే మానసిక బ్యాటరీ అంటారు. దీని కనుక మనకు డౌన్ అయిపోతే అంతే ఇక మనకి ఆలోచనలు అసలు సరిగ్గా రావంట. తెలుసు కదా మనం అంటే మెంటల్గా కరెక్ట్గా లేకపోతే ఏ పని చేయలేం. దానివల్ల చిన్న చిన్న పనులైనా కానీ గందరగోళంగా అనిపిస్తాయి. నెక్స్ట్ ఎమోషన్ బ్యాటరీ, ఇది కనుక వీక్ అయితే మన ఎమోషన్స్ మీద మన కంట్రోల్ మనకే ఉండదు. దానివల్ల మనసు ఎప్పుడు చిరాగ్గా ఉండి అసలు ఏం చేస్తున్నామో తెలియదంట అని ఎక్స్పర్ట్స్ సర్వేస్ చెప్తున్నాయి. ఇంకా మూడోది ఏంటంటే ఫిజికల్ బ్యాటరీ, అంటే ఫిజికల్గా మనం లేకపోతే ఈ బ్యాటరీ అయిపోతుందన్నమాట. సో ఇది కనుక అయిపోయిందంటే చిన్న పని చేసినా కూడా మన బాడీ పెయిన్స్ రావడం, తీవ్రంగా అలసిపోవడం జరుగుతాయి. మరి ఇంకా తెలుసుకుందామా ఇంకేం జరుగుతుందో నెక్స్ట్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రెయిన్బోతో జీవితం రంగులమయం. రెడీ? మరి మనం హెల్తీ మార్నింగ్స్లో ఉన్నాం కదా. మరి హెల్తీ మార్నింగ్స్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఒక కామన్వెల్త్ గేమ్స్ 2026 రేడియో రిపోర్ట్ రాకముందు 3 బ్యాటరీస్ అని చెప్పి మాట్లాడుకున్నాం. మరి ఆ 3 బ్యాటరీస్ ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి, వాటికి సంబంధించిన విషయాల మీద మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అందించిన ఆ ఎనర్జీ టిప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ సాంగ్ విన్నాక. స్టే ట్యూన్.
2: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో 7:51 దాటి ముందుకు వెళ్తోంది. మనం వింటున్నాం హెల్తీ మార్నింగ్స్ లో బ్యాటరీస్ అని చెప్పుకున్నాం కదా. మరి ఫస్ట్ బ్యాటరీ ఏంటంటే, మన మనస్సుకి అంటే ఆ శక్తి కావాలంటే ఏం చేయాలంటే, చాలా మంది వాళ్ళు అచీవ్ చేయలేని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారంట. అలా కాకుండా ఇప్పటి వరకు సాధించిన విజయాల్ని బుక్ లో రాసుకోవాలి. ఏంటి అయిపోయిన వాటిని రాసుకోవడం ఏంటి అన్న డౌట్ రావచ్చు మీకు. అంటే అలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఇంకా మంచి మంచి ప్రయత్నాలు చేయడానికి కూడా వీలుంటుందంట. ఇంకా గతం గత అంటారు పెద్దలు, అంటే ఆల్రెడీ అయిపోయిన వాటి గురించి ఆలోచించడం కంటే వదిలేయడం బెటర్ కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్, మొబైల్ ఫోన్ కూడా దూరంగా ఉంచాలంట మన మనసుకి శక్తి కావాలంటే. కానీ ఇది కొంచెం ఇబ్బందికరమైనా కానీ దూరంగా పెట్టాలంటే దానికి పెద్ద ప్రణాళిక వేయాలి కదా. అసలు మొబైల్ చూడకుండా ఉండలేమా? 5 నిమిషాలు కూడా ఉండలేం. బట్ అలా ఉంటే బెటర్ అని చెప్పి అంటున్నారు. ఇంకా లాస్ట్ ఏంటంటే, ఈ మన క్రియేటివిటీకి, మనలో చాలా క్రియేటివిటీ ఉంటుంది కదా, దానికి పదును పెట్టాలి. లైక్ చాలా ఉంటాయి, పెయింటింగ్ వేయడం కానీ, నచ్చిన మ్యూజిక్ వినడం కానీ, బుక్ రీడింగ్ కానీ, లేకపోతే డైరీ రాసుకోవడం లాంటివి చేస్తే మన మెదడుకి కొంచెం విశ్రాంతి వస్తుంది. దాని తగ్గట్టు మనం మనస్సుకి శక్తినిచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. రైట్, ఇంకా తెలుసుకుందాం, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ఈ సాంగ్ తర్వాత.
2: जय अब गरीबों की जय बन गई है।

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్, టుడే క్లాక్ లో 7:59:23 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్ లో అవే అన్నమాట మనం ఈరోజు మాట్లాడుకున్నది. సో మన బ్యాటరీస్, మన బాడీలో ఉండే బ్యాటరీస్ ని మనం బూస్ట్ చేసుకోవాలి, లైక్ నెగిటివ్ ఆలోచనలు రాకుండా. కొన్నిసార్లు మనం సన్నిహితులు అంటారు కదా, మన దగ్గర వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళతో మాట్లాడినా కూడా కొంచెం మనకి కాసేపు గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందంట. ఇంకా ఇలా చాలా ఉంటాయి, మనం అవన్నీ తప్పకుండా మాట్లాడుకుందాం. స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలు కావస్తుంది, మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భద్రాచలం వద్ద నీటిమట్టం నిన్న అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరుకోవడంతో అధికారులు 3వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటిమట్టం ఈ ఉదయానికి 55.1 అడుగులకు చేరింది. కలెక్టర్ అంకిత, ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి లోతట్టు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారని అధికారులను ఆదేశించారు. వాగులు గట్లు దాటకుండా బందోబస్తు పాటించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల రూపాయలతో చేపట్టిన అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తొలుత విశాఖపట్నం భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. దూషణలు, ద్వేషాలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్పై యువతనుద్దేశించి పోస్ట్ చేసిన వీడియో సందేశంలో దారి తప్పిన యువత పట్ల సానుభూతితో మెలగాలని, వారు జాతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు మద్దతునివ్వాలని ప్రధానమంత్రి కోరారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఫారాల సమర్పణ గడువును ఎలక్షన్ కమిషన్ 15 వరకు పొడిగించింది. 15న ముసాయిదా జాబితా, అభ్యంతరాల పరిష్కారం అనంతరం కోర్టు 19న తుది ఓటర్ల జాబితా ప్రచురితమవుతుంది. తెలంగాణలో నిన్నటి వరకు 2.60 కోట్ల మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట ఎన్నికల సంఘం తెలిపింది. హైదరాబాద్లో 56.31%, రంగారెడ్డి జిల్లాలో 63.43%, మేడ్చల్లో 61.37% డిజిటలైజేషన్ పూర్తయినట్లు వెల్లడించింది. వచ్చే 5 ఏళ్లపాటు పీఎం కిసాన్ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసిందని సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. 2026-27 నుంచి 2030-31 మధ్య అమలయ్యే ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని మంత్రి చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకాన్ని సాధించారు. 5 బంగారు, 12 వెండి, 6 రజత పతకాలతో మొత్తం 23 మెడల్స్తో భారత్ 10వ స్థానంలో కొనసాగుతోంది. 128 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో నేటి నుంచి మరో 5 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. వెల్కమ్ టు వైబ్రెంట్ హైదరాబాద్, కనెక్టింగ్ హార్ట్స్ అక్రాస్ ద సిటీ. మరి లేట్ చేయకుండా సిటీ హ్యాపెనింగ్స్ కానీ స్పెషల్ డేస్ కానీ ఇలాంటివంటి తెలుసుకుంటూ సూపర్ హిట్ మ్యూజిక్ వినడానికి మీరు రెడీ అయితే నేను కూడా రెడీయే. స్టే ట్యూన్డ్.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జ్ రంజిత్, ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మార్నింగ్ టైంలో ప్రతి ఇంట్లో ఎంత హడావిడి ఉంటుందో మనందరికి తెలుసు, కానీ అంత హడావిడిలో కూడా మొబైల్ యూజ్ చేస్తాం కదా. అంటే మెయిల్స్ చెక్ చేయడం కానీ, వాట్సాప్, న్యూస్, అసలు వర్షం తగ్గిందా లేదా. నిన్న ఒకరోజు వర్షం తగ్గినట్టు అనిపించి మళ్ళీ ఎండగొట్టి తర్వాత మధ్యాహ్నం తర్వాత వాన పడింది. సో మరి మళ్ళీ పడుతుందా లేదా అన్న వెదర్ అప్డేట్స్ తెలుసుకోవడానికైనా, లేకపోతే ఆన్లైన్ షాపింగ్లో పెట్టిన ఆర్డర్ స్టేటస్ ఏంటి, ఇలా ఎట్సెట్రా ఎట్సెట్రా చెప్పుకుంటూ పోతే సో ఆన్ ఉంటాయి కదా. మరొక్కసారి ఆలోచించండి, ఇవన్నీ లేకుండా మనం ఒక్కరోజైనా ఊహించుకోగలమా? ఒకరోజా? ఏంటి రంజిత్, ఒక్క నిమిషం కూడా మనం అవి లేకుండా ఉండలేం. అంటే అడిక్ట్ అయిపోయినా కాదు, కానీ అది జీవితంలో భాగమైపోయింది కదా. మరి ఇదంతా దేనివల్ల పాసిబుల్ అయిందో తెలుసా? WWW వల్ల. అంటే ఏంటి తెలుసా మీకు? ఫైన్, లేదా అయినా నో ప్రాబ్లం, మనం తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జి రంజిత్. మరి WWW అంటే నాకు తెలుసు అని చాలా మంది అనుకుంటారు. సో మరి అందరికీ తెలిసిందేది, నాకు మీకని కాదు. సో WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనమాట. ఏదైనా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వెబ్సైట్ అంటూ ఉంటాం కదా, ఆ వెబ్సైట్ స్టార్ట్ అయ్యేదే ఈ WWW. అంతేందుకు మన ప్రసార భారతి వెబ్సైట్ తీసుకోండి. www.prasarabharati.gov.in లో లైవ్ రేడియో, లైవ్ టీవీ, ఇంకా ఎన్నెన్నో వివరాలు అన్నీ అందులో ఉంటాయి, తెలుసుకోవచ్చు. మరి అవన్నీ ఉన్నాయంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే www. అని టైప్ చేస్తాం కదా. సో మరి ఎందుకు దీని గురించి ఇవాళ చెప్తున్నానంటే, అంటే ఇంటర్నెట్ని, ప్రపంచాన్ని ప్రజలు ఈజీగా యూజ్ చేసిన డే ఇవాళ, అంటే వరల్డ్ వైడ్ వెబ్ డే అన్నమాట. మరి ఇంతకీ దీన్ని సర్ టిమ్ బెర్నర్స్లీ క్రియేట్ చేశాడు. ఆయన లక్ష్యం ఏంటంటే ఒకటే, ప్రపంచంలో ఉన్న సమాచారం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అని. సో ఈ రోజుని మనం నిలబడ్డ దగ్గర నుండే ఆన్లైన్ క్లాసెస్ అంటూ, ఆన్లైన్ షాపింగ్ అని, ఆన్లైన్ క్లాసెస్ అని, యూపీఐ పేమెంట్స్ అని, ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది, అదే అన్నమాట. సో ఇవాళ ప్రపంచమంతా వరల్డ్ వైడ్ వెబ్ డే జరుపుకుంటుంది. ఎందుకంటే ఇది క్రియేట్ చేయకముందు, ఇది రాకముందేమో కానీ వచ్చిన తర్వాత ఏ వెబ్సైట్ అయినా మనం ఏదైనా ఫలానా జాబ్కి అప్లై చేయాలన్నా, లేకపోతే ఇంకేదైనా చేయాలన్నా వెబ్సైట్కి వెళ్ళాలంటే మాత్రం తప్పకుండా www.prasarabharati.gov.in ఇలా టైప్ చేస్తేనే ఆ వెబ్సైట్కి వెళ్ళి మనకు కావాల్సిన సమాచారాన్ని పొందుతూ ఉంటాం అన్నమాట, రైట్? ఇంకా ఇలాంటివి ఇంకా చాలా ఉన్న విషయాలు తప్పకుండా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బిజినెస్ మ్యాన్.

0: బాబు, నేను నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1 2 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆ చిరంజీత్. మరి అమ్మఒడిలో మొదలయ్యే ప్రేమ, తల్లిపాలతో మొదలయ్యే ఆరోగ్యం, తల్లి బిడ్డల బంధం, ఈ ఆ చిన్నారి ఈ ప్రపంచంలోకి వచ్చిన మొదటి క్షణం నుండే స్టార్ట్ అవుతుంది కదా. ఆ బాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోండి. అయితే ఆగస్ట్ 1st నుంచి 7th అంటే ఈ వీక్ మొత్తం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా జరుపుకుంటారనమాట. అంటే తల్లిపాల వారోత్సవాలు, పుట్టిన బిడ్డకి తల్లిపాలు ఎంత

ఇంపార్టెంటో చెప్పడం, ఇంకా తల్లి బిడ్డల ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అని, ఇంకా ఇంట్లో వాళ్ళ సహకారం, ఇలా అన్నింటికీ సంబంధించింది కాబట్టి ఆ తల్లి బిడ్డలిద్దరికీ ఫ్యామిలీ అంతా సపోర్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 1st వీక్ తల్లిపాల వారోత్సవాలు జరుపుతారన్నమాట. మరి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. మరి ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకోండి, మళ్ళీ నెమ్మదిగా ఇన్హేల్ చేసేయండి. ఇలా ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తుంటే ఎంత హాయిగా ఉంది కదా. మార్నింగ్ ఎక్సర్సైజ్ టైంలో చాలామంది బ్రీత్ ఎక్సర్సైజ్ చేస్తారు. మన ఊపిరి ఉన్నంత వరకు ఏదైనా సాధిస్తాం చేసేస్తాం అంటారు కదా, మరి ఆ ఊపిరి సక్రమంగా ఉండటానికి ఊపిరితిత్తులు ఎంతో కష్టపడుతుంటాయి రోజు. మరి సడన్లీ ఊపిరితిత్తుల గురించి ఎందుకు ఈ టాక్ అనే డౌట్ మీకు కూడా వచ్చిందా? ష్యూర్, డెఫినెట్గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: ಮನೋಜನರಂಜನೆ.
1: ఎయిట్ 8:42 అవుతుంది స్టూడే క్లాక్లో. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆచిరంజిత్. మరి ఊపిరితిత్తులు అనగానే మనకి ఎప్పుడు గుర్తొస్తాయి చెప్పండి? మనకి బాగా దగ్గు వచ్చినప్పుడే అరే ఇక్కడ నొప్పిగా ఉంది అన్నట్టు దాన్ని గుర్తిస్తాం కదా. లేదంటే అసలు మామూలు టైంలో అస్సలు కేర్ తీసుకోం, అంటే ప్రతిసారి కేర్ తీసుకోవాలని దాని అర్థం అన్నమాట. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1న వరల్డ్ లంగ్ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. భయపెట్టడానికి కాదు కానీ జాగ్రత్తగా ఉండాలని. మన లంగ్స్ని కాపాడుకుంటే అది మన శ్వాస, మన ఊపిరిని కాపాడుతుంది. కొందరు స్టైల్స్కి పోయి జస్ట్ వన్ పఫ్ అని, ఓన్లీ ఫర్ ఫన్ అని, ఓన్లీ దిస్ టైమే అంటూ ఇలా ఏమంటారు తెలియకుండానే సిగరెట్ అలవాటు చేసుకుంటూ ఉంటారు. ట్రెండ్స్ని కాదు ట్రూత్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది కదా మన బాడీ. సో అందుకే ఈ ఎర్లీ డిటెక్షన్ కానీ, ప్రికాషన్స్ కానీ, లేకపోతే అవేర్నెస్ క్రియేట్ చేయడం వంటివి, ఇవన్నీ ఈ డే వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. సో మనం అట్లాంటి వాటి బారిన పడకుండా, అలాంటి చెడు అలవాట్లకి లోన్ అవ్వకుండా, వాటికి బానిస అవ్వకుండా ఉండాలంటే మంచి మంచి అలవాట్లని మనం అలవాటు చేసుకోవాలి అని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1న వరల్డ్ లంగ్ క్యాన్సర్ డేని జరుపుతూ ఉంటారనమాట. సో మన లంగ్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే మన బాడీ కరెక్ట్గా ఉంటుంది, మన శరీరం, మన ఆరోగ్యం, అప్పుడే మనం ఏదైనా సాధించగలం అంతేగా. మరి ఇలాంటి విషయాలు ఇంకా మరిన్ని మాట్లాడుకుందాం వైబ్రెంట్ హైదరాబాద్లో ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: టుడే క్లాక్ లో 8:54:19 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. సో మరి డే హ్యాపెనింగ్స్ కానీ, సిటీ హ్యాపెనింగ్స్ కానీ, లేకపోతే ఇంకా సిటీలో ఏం జరగబోతున్నా ఇలాంటి విషయాలకి ఇంకా రెడీగా ఉన్నాయి నా దగ్గర. సో మరి లేట్ చేయకుండా అవేంటో తెలుసుకుందాం. ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత ఫిదా సినిమా నుండి ఫిదా అయ్యే పాట వస్తోంది. మధుప్రియ అండ్ రాన్కి పాడిన సాంగ్ వచ్చిందే అంటూ మనందరి కోసం ఒకసారి ఆ సాంగ్స్ అన్ని గుర్తు చేసుకుందాం. ఫిదా సినిమాలో సాంగ్స్ స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న సీఐఐ నార్థర్న్ రీజన్ కౌన్సిల్ ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణ అంటే పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానమని అన్నారు.

రాష్ట అభివృద్దిలో భాగస్వాములు కావాలని, వ్యాపారవేత్తల పెట్టుబడులకు తమ ప్రజాప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని ముఖ్యమంత్రి సీఐఐ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు క్రిమినల్ వేస్ట్ అనడం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన మార్పులేమిటో తెలపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం బ్యారేజీల శాశ్వత మరమ్మతులపై సమయ పరిమితి ఆధారంగా ఎన్డీఎస్ఏ నీటిపారుదల శాఖలు కార్యాచరణ అమలు చేయాలని సాంకేతిక కమిటీ తొలి సమావేశంలో నిర్ణయించారు. దీనిపై తదుపరి భేటీ నాటికి స్పష్టమైన సమాచారంతో ముందుకు రావాలని కమిటీ అభిప్రాయపడింది. శుక్రవారం హైదరాబాద్లోని ఫిష్ క్యాంటీన్ను మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించారు. రాష్టంలో ఫిష్ క్యాంటీన్లను విస్తరిస్తామని తెలిపారు. క్యాంటీన్ను ఆధునిక సౌకర్యాలతో మరింత అభివృద్ది చేసి నాణ్యమైన ఆహారంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్ క్యాంటీన్కు ఆదరణ లభిస్తోందని, జిల్లాలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల టీచర్లు, బోధనేతర సిబ్బందికి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం వర్తింపజేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, అర్బన్ రెసిడెంట్ స్కూళ్లల్లోని సిబ్బంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. నేటి నుంచి 3 నెలల రేషన్ కోటా బియ్యం సరఫరా ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. కేంద్ర ఆదేశాలతో రాష్టంలోనూ రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో పాటు 7 రూపాయల గోధుమల పంపిణీ చేయనున్నారు. 2026-27 మదింపు సంవత్సరానికి వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసేందుకు చివరి రోజైన జులై 31న ఉదయం 11 గంటల వరకు 5.5 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయని ఐటీ విభాగం నిన్న వెల్లడించింది. జులై 30న ఒక్కరోజే ఏకంగా 42 లక్షలకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయి. ప్రపంచ స్క్వాష్ జూనియర్ టీం ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు కాంస్యాన్ని గెలుచుకుంది. సెమీఫైనల్లో భారత్ 0-2తో అమెరికా చేతిలో ఓడిపోయి కాంస్యానికి పరిమితమైంది. ప్రపంచ స్క్వాష్ టీం విభాగంలో కాంస్యం నెగ్గడం భారత పురుషుల జట్టుకిది వరుసగా 2వ సారి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: Rainbow 101.9.
1: స్టడీ క్లాక్ లో 9:04 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగళమయం మరి వైబ్రెంట్ హైదరాబాద్ లో ఇంకా మరికి మనకి ఏంటి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కదా. మరి డెఫినెట్గా ఇవాళ సిటీ హ్యాపెనింగ్స్ కానీ లేకపోతే డే ఇంపార్టెన్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలు ఇంకా ఉన్నాయి, తప్పకుండా తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది, ఫర్హాన్ అఖ్తర్ పాడిన సాంగ్ ఐ డోంట్ నో అంటూ వచ్చేస్తోంది మనందరి కోసం. భరత్ అనే నేను సినిమా నుండి స్టే ట్యూన్.
2: Bienvenido, disfrutar fiesta. ¡Woo!

దట్ వాస్ ఎ వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ భరత్ అను నేను. సో మరి నా తర్వాత ఇవాల్టి వైబ్రెంట్ హైదరాబాద్లో ఏం మాట్లాడుకోబోతున్నామంటే, స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించుకుంటాను. ఈ వాక్యం, ఈ సెంటెన్స్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా మీకు? మన దేశాన్ని కాపాడటానికి ఒక తరం తమ జీవితాలనే పణంగా పెట్టింది. ఆ స్వాతంత్ర్యానికి బలమైన స్వరం ఇచ్చిన వాళ్లలో ఈయన ఒకరు. ఆ రోజు ఆయన చెప్పిన ఈ వాక్యం ఇప్పటికీ కోట్లాది మంది భారతీయుల గుండెల్లో మారుమోగుతూనే ఉంది. మరి ఈరోజు ఆయన వర్ధంతి, ఆయన ఎవరో, ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మనం ఇందాక ఒక ఆయన గురించి మాట్లాడుకుందాం అన్నాం కదా, లోకమాన్య బాల గంగాధర తిలక్. సో ఒక పొలిటీషియనే కాదు, ఒక టీచర్, రచయిత, జర్నలిస్ట్, అన్నింటికి మించి ఒక గొప్ప ఆలోచనాపరుడు ఆయన. వినాయక చవితి పండుగ ఇళ్లకే పరిమితకం కాకుండా ప్రజలందరూ కలిసి చేసుకునే పండుగలా మార్చారు. అంటే అలా ఆయన దేశం గురించి చర్చిస్తారని ఒక సామాజిక చైతన్య వేదికగా మార్చారు ఆయన. అంటే ఆయన వర్ధంతి రోజు ఆయన్ని గుర్తు చేసుకోవడమే కాదు, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మన డే టు డే లైఫ్ని కూడా ఇంప్రొవైజ్ చేసుకోవాలని ఇవంతా చెప్తున్నాను అన్నమాట. రైట్, మరి వైబ్రెంట్ హైదరాబాద్లో మరిన్ని విషయాలు తెలుసు.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జ్ రంజిత్. మరి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నాం ఇంతకు ముందే, ఒకే ఒక జీవితం అంటూ. ఆ తర్వాత మరి వైబ్రెంట్ హైదరాబాద్లో మరి సిటీ హ్యాపెనింగ్స్ ఏమున్నాయి ఇవాళ? అసలే సాటర్డే, చాలామందికి వీకెండ్, సో ఇవాళ ఏదైనా ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళందరి కోసం మన హైదరాబాద్లో జరిగే ఈవెంట్స్ లైక్ ఆర్ట్స్ కానీ కామెడీ, డాన్స్, మ్యూజిక్, ఈవెంట్ ఏదైనా సరే రిజనరేట్ అవ్వాలంటే మరి ఎందుకు లేట్? డెఫినెట్గా మనం వాటి గురించి తెలుసుకుందాం. ఆ డీటెయిల్స్ ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. మరి మరిన్ని బ్యూటిఫుల్ నెంబర్స్ కోసం అలాగే ఇన్ఫర్టైన్మెంట్ కోసం మీరైతే వింటూనే ఉండాలి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

దట్ వాజ్ అన్ ఎనర్జెటిక్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ వినయ విధేయరామ తస్సాదియా. చాలా మంది అంటుంటారు తస్సాదియా ఏంటివి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి చాలా అంటే ఈ వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, కొందరికి ఊత పదాలు అనేవి అలవాటు అవుతూ ఉంటాయి రైట్. మరి మీరు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా ఒక విషయం గురించి పర్టికులర్గా చెప్తుంటే కన్ను ఆర్పకుండా వింటూ విన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా, మిమ్మల్ని మీరు మర్చిపోయి వినే సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఉన్నాయా? వెల్, మరి మీ అందరికీ పోకిరి సినిమాలో పోలీస్ తెలుసు కదా, ఆశీష్ విద్యార్థి. సో కహానీబాజ్ అనే ఒక లైవ్ స్టోరీ టెల్లింగ్ షో చేస్తున్నారనమాట. ఇట్ ఈస్ లైక్ మిక్స్ ఆఫ్ ట్రూ స్టోరీస్, ట్రూ లైఫ్ స్టోరీస్, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, హ్యూమర్, ఎమోషన్స్ అండ్ లైఫ్ లెసన్స్. సో ఇవన్నీ చూడాలనుకుంటే రంగ్భూమికి వెళ్లాల్సిందే టు నైట్ ఎట్ 8 PM. సో మరి మీకు కనుక వీలైతే ఈ సాటర్డేని ఎక్స్ప్లోర్ చేయాలి, ఒక మంచి మెమొరీగా గుర్తుండిపోవాలి అని ఏదన్నా ప్లాన్ చేసుకున్నట్టయితే యూ కెన్ ప్లాన్ దిస్ అండ్ హ్యావ్ ఫన్. సో 9:28 అవుతుంది స్టూడియో క్లాక్లో. ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది బీస్ట్ సినిమా నుండి, అనిరుద్ రవిచందర్ అండ్ జోనిత గాంధీ పడిన సూపర్ ట్రాక్ స్టేడియం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: స్టూడియో క్లాక్ లో 9:37 దాటి ముందుకు వెళ్తుంది. మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జ్ రంజిత్. మరి హైదరాబాద్ లో ఏం జరగబోతుంది అంటే అదేనండి హ్యాపెనింగ్ సిటీ హ్యాపెనింగ్స్ ఉంటాయి కదా జనరల్ గా ఆర్ట్స్ లో లేకపోతే డాన్స్ మ్యూజిక్ దానికి సంబంధించింది అనమాట. సో తెలంగాణ విద్వత్ సభ దశాబ్ది మహోత్సవాలు జరగబోతున్నాయి 1st శనివారం అండ్ 2nd ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా, రవీంద్ర భారతి మెయిన్ అంటే ప్రధాన మందిరంలో జరగబోతుంది అనమాట. అంటే దీంట్లో ఏం డిస్కస్ చేయబోతున్నారంటే వాళ్ళు సిద్ధాంత జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర సదస్సులు, విద్వద్గోష్ఠి, విద్వత్ సమ్మేళనం, ఇంకా రాబోయే శ్రీ ప్లవంగనామ సంవత్సర పండుగల నిర్ణయం గురించి మాట్లాడుకోబోతున్నారనమాట, డిస్కస్ చేయబోతున్నారు. అండ్ వీటితో పాటు వేద ధర్మ ఆగమ సిద్ధాంత జ్యోతిష శాస్త్ర వరిష్ట విద్వన్మూర్తులకి విశిష్ట సేవ పురస్కారంతో పాటు సత్కారం కూడా చేయబోతున్నారు. మరి రవీంద్రభారతిలో జరిగే ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలనుకుంటే వెళ్ళొచ్చు శనివారం ఇవాళ అలాగే ఆదివారం రేపు. ఈ 2 రోజులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. మీరు వీలైతే వెళ్ళండి, సరదాగా శనివారం ఆదివారం అక్కడే గడపండి. రైట్, ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది వారసుడు సినిమా నుండి. అన్రాక్ కులకర్ణి అండ్ MM మానసి పాడిన రంజితమే.

0: Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్లో 9:44 దాటి టైం అలా ముందుకు వెళ్తోంది. మనందరికీ ప్లాన్స్ కూడా అవుతుంటాయి, ఎందుకంటే సాటర్డే చాలామందికి అంటే మోస్ట్లీ ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి వీకెండ్ అంటే సాటర్డే అండ్ సండే కదా. సో మార్నింగ్ లేచినప్పటి నుండి ఈ వీకెండ్ మొత్తం ఇంకా ఏదో ప్లాన్ చేసుకోవాలని అనుకుంటారు, కానీ వాళ్ళు నిద్ర లేచేసరికి 10:11 అవుతుంది. అంటే నేనేం కామెంట్ చేయట్లేదండి, అలా అని ఫన్ కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు రాత్రి లేట్ నైట్స్ కానీ కొందరు బి షిఫ్ట్ కొందరు సి షిఫ్ట్ కూడా ఇలా వర్క్ చేస్తుంటారు కాబట్టి. సో వాళ్ళు నిద్రపోయే టైం లేట్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా నిద్రలేసే టైం కూడా లేట్ అవుతుంది. సో అందుకే ఇలా చెప్పాను. ఓకేనా? రైట్, మరి 9:44 అవుతుంది, ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా ఉన్నాయి, డెఫినెట్గా మాట్లాడుకుందాం. 10:00 అయితే మరి ఒక మంచి సాంగ్ వస్తుంది, ఏదైనా ఏమంటారు దుమ్ము దుకాణం అనే పాట ఎప్పుడైనా విన్నారా మీరు? నా సామి రంగ సినిమా నుండి ఈ సూపర్ హిట్ నెంబర్ విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: వైబ్రెంట్ హైదరాబాద్లో బ్యూటిఫుల్ మ్యూజిక్ వింటూ మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాను కదా. మరి నెక్స్ట్ హైదరాబాద్లో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ వర్క్షాప్ కూడా ఉందన్నమాట లమాకాన్లో. సో హైదరాబాద్కి అంటే ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న వాళ్ళైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైనా, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ కనుక బాగుంటే మనకి తెలియకుండానే ఫాలోవర్స్ పెరుగుతారు. జెన్సి పిల్లలకి అర్థం అవ్వాలంటే ఇలా ఫాలోవర్స్, లైక్స్, షేర్స్ అనేవి చెప్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఎవరికి అది అంటే అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి చాలామందికి ఏదైనా రాసుకుందామన్నా మన హ్యాండ్ రైటింగ్ మనకే నచ్చదు, అలాంటి వాళ్ళు కూడా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే you will definitely attend this workshop. Lamakan lo jarugutundi August 1st, ante ivale kada. Oh, so ee shanivaram undi. So morning time 10:30 an annaru, but meeku veelainappudu velli aa workshop attend ayi you will get a good handwriting so that you can impress anyone, right? Mari ippudu okati super hit number vachestundi, Returns of Dragon ani cinema nundi, Sharath Santosh and Srinivas JC len padina Madhuvarame ani paata. Definitely ga inka marini vishayalu kuda telusukundam. Stay tuned.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, మరి ఇంకొకటి కూడా రెడీగా ఉంది. సో ఆ సాంగ్ ప్లే చేసే ముందు యునో విత్ దిస్ నోట్ నేను మీ ఆర్జే రంజిత్ సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను. సో వైబ్రెంట్ హైదరాబాద్లో కానీ, హెల్తీ మార్నింగ్స్లో కానీ మంచి మంచి యూనో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ మంచి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. సో స్టూడియో క్లాక్లో 9:55 టైం ముందుకు వెళ్తుంది, ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది. పెద్ద సినిమా నుండి ఒక బ్యూటిఫుల్ అనుకంట, లేకపోతే ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ అని కూడా అనుకోవచ్చు. ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో ఏఆర్ రెహమాన్ పాడిన సాంగ్ మనందరి కోసం వచ్చేస్తుంది. మరి ఇలాంటి బ్యూటిఫుల్ నెంబర్స్ కోసం, అలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో స్టూడే క్లాక్లో 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మూడో ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ప్రవహిస్తున్న గోదావరి నది ఉధృతిని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. ఉధృతి తగ్గే వరకు అధికారులు అందుబాటులో ఉండి నిర్వాసితులకు, ప్రజలకు సహాయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లు 2026 నేడు సెలెక్ట్ కమిటీ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం జరపనుంది. ఈ సమావేశంలోని బిల్లులోని వివిధ నిబంధనలపై సమీక్షించనున్నారు. రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటనలో రాష్ట ఐటీ పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సైతం పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనితీరు, ప్రస్తుత పరిస్థితులు, నిర్వహణ అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.

ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 40,380 క్యూసెక్కుల స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 25.35 టీఎంసీలుగా ఉంది. రాష్ట్రంలో నేటి నుంచి మరో 5 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. నేటి నుంచి 3 నెలల రేషన్ కోటా బియ్యం సరఫరా ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లో రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. కేంద్ర ఆదేశాలతో రాష్ట్రంలోని రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో పాటు 7 రూపాయలకి కిలో గోధుమల పంపిణీ చేయనున్నారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం నామినేషన్ల దాఖలకు చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం 31 జూలై నుంచి ఆగస్టు 15 వరకు పొడిగించింది. నేషనల్ అవార్డ్స్ పోర్టల్ ద్వారా 1 ఏప్రిల్ ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు 15 వరకు కొనసాగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో 2,442 కిలోమీటర్ల మేర 54 జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణానికి సంబంధించి బిడ్లు ఆహ్వానించనున్నామని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. 1.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇప్పుడు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ షహీరా గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మసారత్ జహా.
1: హలో ఎవ్రీవన్, యు ఆర్ లిస్నింగ్ టు ఎఫ్ఎం రేడియో 101.9 అండ్ ఐఎమ్ యువర్ హోస్ట్ మస్రత్ జహా. ఆన్ ద స్పెషల్ ఒకేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ వీ కమ్ టుగెదర్ టు సెలబ్రేట్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యాచురల్ అండ్ పవర్ఫుల్ యాక్ట్స్ ఆఫ్ నర్చరింగ్ అ చైల్డ్, దట్స్ బ్రెస్ట్ ఫీడింగ్. డిడ్ యూ నో దట్ అ బేబీస్ ఫస్ట్ ఫీడ్ యాక్ట్స్ లైక్ ఇట్స్ ఫస్ట్ వ్యాక్సిన్, ఆర్ దట్ అ సింపుల్ యాక్ట్ లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ కెన్ షేప్ అ చైల్డ్స్ హెల్త్ ఫర్ అ లైఫ్ టైమ్? యెట్ Despite its importance, many mothers today are surrounded by doubts, myths, and pressures that make this journey challenging, especially in today's fast-paced modern lifestyle. To help us understand the facts clearly and guide us, we have with us a highly respected medical professional. It is my privilege to warmly welcome Dr. Shahira Iram, who has extensive experience in maternal and child health. Thank you, doctor, for taking out the time to join us today and share your valuable insights.
2: A very pleasant morning to all our listeners. As we all know, that first week of August is celebrated as World Breastfeeding Week. And we have a very special theme this year. I'll obviously be highlighting about it.
1: Doctor, the first question would be, what is the significance of this year's Breastfeeding Week and why is it important?
2: Every year, the world pauses to celebrate Breastfeeding Week. And we actually truly forget how extraordinary breastfeeding is. It's not an expensive medication. It's not a breakthrough technology. It's not rocket science. To simply put in words, it's just a mother's first embrace. You know, the first nourishment, it's a mother's first promise to protect her baby.
1: Why is breastfeeding considered so important for a newborn baby?
2: Breastfeeding is important because it not only encapsulates just, you know, the nutrition part. It's so much more than that. It's physiological, it's natural, it's convenient, it's economical. Breastfeeding also, you know, helps support the babies by sending antibodies to the babies. Breastfeeding has

0: Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుడ్ మార్నింగ్ లిసనర్స్, ఆప్ సన్ రే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో కే సాథ్ హై లైఫ్ రంగీన్ ఔర్ మే హూ ఆప్కీ హోస్ట్ ఔర్ దోస్త్ ప్రియ బాంధవీ. ఆప్ ముజె ప్రీవ్ కర్కే భీ బులా సక్తే హై. బాహర్ దేఖో తో క్యా మౌసమ్ రిమఝిమ బారిష్ హో రహీ హై. మౌసమ్ ఏక్దమ్ సుహానా హై, వైసే ఏక్ షాయరీ యాద్ ఆ రహీ హై. బోల్ దూం, బూందో కీ తాల్ హై మౌసమ్ కమాల్ హై. బూందో కీ తాల్ హై మౌసమ్ కమాల్ హై. గర్మా గరమ్ చాయ్ కే సాథ్ ఆలూ ప్యాజ్ కే పకోడే భీ తలే హై. గానో కే సాథ్ ఆజ్ మూడ్ సెట్ కర్నా హై, పర్ లంగ్ సేఫ్ రహే యే భీ తో ఖయాల్ రఖనా హై. ఐ హోప్ ఆప్ సబ్కా దిన్ ఏక్ సూపర్ డూపర్ నోట్ పే శురూ హువా హై. అగర్ నహీ హువా తో కోయి బాత్ నహీ, చింతా నా కరో, మై హూ నా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. శురూ కర్తే హై ఇస్ గానే కే సాథ్ ఏక్ చోటా కమర్షియల్ బ్రేక్ కే బాద్.
1: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: लेकिन डर तो लगता है। इसमें कोई छीरफाड़ या दर्द नहीं होता है। जैसे हम लंबी रोड ट्रिप पर जाने से पहले अपनी गाड़ी की इंजन सर्विसिंग कराते हैं या HD फोटो लेने से पहले कैमरा को क्लीन करते हैं, बिल्कुल वैसे ही डॉक्टर एक बहुत ही क्विक लो डोज CT स्कैन कराते हैं। ये 3D एक्सरे जैसा होता है, 5 मिनट्स में हो जाता है। कोई दर्द नहीं होता है, कोई शुरुआत में ही बीमारी को पकड़ कर ख़त्म कर देता है। लंग्स को सुपर हीरो बनाने वाले वो मैजिकल टिप्स बताऊंगी इस गाने के बाद।
1: Hey, very hungry. What's special today?
2: Biryani, kebabs, haleem. But wait, there's more.
1: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city. And where do we taste all these?
2: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
0: Here's a song coming your way. Enjoy the tunes and keep listening to Akashavani FM Rainbow 101.9.
4: Inti ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
5: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
4: మరి కరెంట్ బిల్లుకు
5: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
4: ఓహో, మర్చిపోయా. ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
5: సరే.
6: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పబ్లిక్ ఎగ్జామ్స్ అక్రమాల నియంత్రణ బిల్లు చట్టం పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపింది. దీంతో పబ్లిక్ ఎగ్జామ్స్ అక్రమాల నియంత్రణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో న్యాయమంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల రూపాయలతో చేపట్టిన అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తొలుత విశాఖపట్నం భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. కాగా ప్రత్యేక విమానంలో భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని గవర్నర్ ఘన స్వాగతం పలికారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రాణహిత నదుల ఉధృతి కొనసాగుతోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం 10.3 మీటర్లకు చేరింది. సాధారణ సరస్వతి పుష్కర ఘాట్ మెట్లపై నుంచి నదులు ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పర్ణశాల స్నానఘట్టాలు మునిగిపోగా భద్రాచలంలోకి వరద రాకుండా మట్టికట్ట నిర్మించారు. అంతర్రాష్ట్ర దుమ్ముగూడెం మార్గాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నేడు నిజామాబాద్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు పర్యటించనున్నారు. ఉత్తమ్ శ్రీధర్బాబు శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించనున్నారు. అలాగే మంత్రులు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో మాట్లాడనున్నారు. నేటి నుంచి 3 నెలల రేషన్ కోటా బియ్యం సరఫరాలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. కేంద్ర ఆదేశాలతో రాష్ట్రంలోనూ రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది.

ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యంతో పాటు కిలో 7 రూపాయల గోధుమలు పంపిణీ చేయనున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు 2 స్వర్ణాలు దక్కాయి. పురుషుల జూడో విభాగంలో హర్ష్ సింగ్ స్వర్ణం సాధించారు. 60 కిలోల జూడో విభాగంలో హర్ష్ సింగ్, 48 కిలోల విభాగంలో జూడోలో అస్మితా డే స్వర్ణం గెలిచారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాకు రజతం దక్కింది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా 85.83 మీటర్ల త్రో విసిరగా 85.41 మీటర్ల త్రో విసిరి యశ్వీర్ సింగ్ కాంస్యం దక్కించుకున్నారు. రాష్ట్రంలో నేటి నుంచి మరో 5 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: Rainbow 101.9.
1: Welcome back, listeners. You are tuned in to Akashwani FM Rainbow 101.9, where rainbow adds colors to your life. The studio clock ticks 11:09, and I have brought a small poem for you all. The sky turns grey, the wind blows cold. The sky turns grey, the wind blows cold. A story on the earth is told. The first sharp drop upon the stone reminds the heart that it's not alone. A sudden flush, a rumble deep, the restless world begins to sleep. The scent of soil, so fresh and sweet, as rivers form along the street. Leaves dances beneath the heavy pour, while the shadows gather at the door. It washes out the dust and the pain, and leaves us whole and clean again. Well, right on this note, we have another song coming up. Raindrops falling on my head. After a short commercial break, stay tuned to Akashavani FM Rainbow 101.9.
2: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: आकाशवाणी एफएम रेनबो 101.9 रेनबो के साथ है लाइफ रंगीन. द सॉन्ग इज कमिंग राइट नेक्स्ट आफ्टर अ कमर्शियल स्पॉट.
1: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: హైదరాబాద్, ఆర్ యు గైస్ రెడీ టు రాక్ అండ్ రోల్? ఐ కాంట్ హియర్ యు. Let's do this!

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: आप सुन रहे हैं आकाशवाणी FM रेनबो 101.9. नमस्ते, हेलो, आदाब आप सभी को. मैं हूं आपका प्रिय मित्र और होस्ट RJ प्री. आपका स्वागत है हेलो रेनबो पर, जो है हमारा लाइव फोन इन प्रोग्राम. अगस्त का ये महीना अपने साथ कितनी रंग बिरंगी यादें लेकर आता है ना. एक तरफ आज़ादी का जश्न इंडिपेंडेंस डे और दूसरी तरफ बोनालो फेस्टिवल की धूमधाम और बाहर रिमझिम बरसाती सुहानी मौसम के फुरसाएँ. लेकिन इन सब के साथ अगस्त में एक और खूबसूरत रिश्ते का एहसास दिलाता है, वो है रक्षाबंधन. जैसे हम बड़े बड़े होते हैं ना, तो बहनों और भाइयों का ये रिश्ता भी बड़ा होता जाता है, गहरा होता जाता है. समझने लगते हैं हम बचपन की वो छोटी छोटी बातें आज कितनी मीठी मीठी यादें बन गई है ना. वो वजह बेवजह के झगड़े, टीवी रिमोट पर कब्जा करना, नोक झोंक, मम्मी से डांट खाना और एक दूसरे को बचाना और पॉकेट मनी बचाकर चीज़ें शेयर करना. मुझे आज भी याद है बचपन में जब मुझे और मेरी बहन को आइसक्रीम खानी होती है तो हम एक नहीं बल्कि दो अलग अलग फ्लेवर्स लेते थे और आराम से शेयर करते थे. वैसे हमें दो आइसक्रीम खाने मिलता था और आइसक्रीम भी खाने मिलता था, दो अलग अलग फ्लेवर्स के. वैसे आपके घर में क्या सीन था? क्या आपने कभी साथ में आधी रात को चुपचाप कुकिंग करी है आपके भाई और बहनों के साथ, या कोई मज़ेदार प्लान खेला हो? बता दीजिए, अपना फ़ोन उठा दीजिए. नंबर है हमारा 0402323-0030. अनदर नंबर इज 0402323-4821. एंड अनदर नंबर इज 0402970-4715. And we have another WhatsApp number where you can instantly message us, which is 0402323-4822. We have another first caller waiting for us. Let's see who it is. Hello.
2: Good afternoon, madam. Please, madam, कैसे हैं madam?
1: Good afternoon, sir. कैसे हैं आप?
2: पहचाने madam आप मेरे को?
1: जी बोलिए. I think yes. आवाज तो पहचान ली थी मैं.
2: రమేష్ బాత్
1: కరో
2: మేనే చోటే భయ మా చిన్న తమ్ముడు ఉండే అనమాట. నేనే పెద్దవాడిని, మళ్ళీ చూస్తే నా డక్కలు డక్కలన్నీ కొట్టేసేస్తుంది, దాచిపెట్టేసేస్తుంది.
1: మళ్ళీ
2: ఏడ్చిన తర్వాత మళ్ళీ నేనే ఇచ్చేస్తుంది. ఇంకా వాడికి తీసుకున్న దానికంటే కొన్ని ఎక్కువ ఇచ్చేది. ఇంకా నేను గోపిలను వస్తుంది, సీసం గోపిలు ఉంటుండే, డక్కలు ఉంటుండే, పత్తాలు ఉంటుండే మేడం, సిగరెట్ ప్యాకెట్ల మీద ఉంటుండే మేడం, అవి ఉంటుండే అనమాట. అవన్నీ దాచిపెడుతుంటే అనమాట, దాచిపెట్టి సతయానికి ఏడ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చేస్తుంటే అనమాట. అది ఇప్పటికి మర్చిపోయిన దాదాపు 60 సంవత్సరాల కింద సంగతి ఇది.
1: అసలు ఎప్పుడు మాట్లాడుకున్నా ఇన్స్టెంట్ గా
2: నవ్వుతుంది.
1: వెల్ దట్ వాస్ కే రమేష్ జీ. బాత్ కర్ రే థే ఉన్కే భాయో పర్ బెహనో కే సాథ్ జో అప్నా రిష్తా థా, జైసే నోక్ జోక్ కర్తే థే ఔర్ ఉసీ మే మజా లేతే థే. और हमारा अगला गाना रेडी है आप.

0: recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9 रेनबो के साथ है लाइफ रंगीन और हम है हेलो रेनबो पर, जहां मैंने पूछा था आपको कि आपके भाई या बहन के साथ जुड़ी हुई बचपन की सबसे पसंदीदा याद कौन सी है. कोई मज़ेदार प्रैंक हो, साथ में कुकिंग करना या खाना शेयर करना, कुछ भी बता सकते हैं. अभी फ़ोन उठाइए और अपनी कहानी हमारे साथ लाइव शेयर कीजिए. एक कॉलर हमारे साथ जुड़ने के लिए तैयार है, सुनते हैं कौन है. हेलो
3: हेलो
2: हेलो रेनबो.
3: हेलो रेनबो माँ प्रिय प्रिय बांधवी दीर्घेश मन भव.
2: थैंक यू सर.
3: నాకు ఒక అక్క ఒక చెల్లెలు.
2: ఓకే సార్.
3: ఇద్దరు లేరు ఇప్పుడు. అయితే చెల్లెలు నేను డ్రామా వేసేవాళ్ళు. డ్రామాలో తులసి తెలంగాణ డ్రామా వేసాం.
2: ఎస్ సార్ చెప్పండి.
3: ఆమె నారదుని వేసింది, నేను విష్ణువుకి వేసాను అన్నమాట.
2: ఓ నైస్.
3: ఏం పాటలు పాడేవాళ్ళు పాప పాప నిజంగా చెప్పాలంటే నిజంగా చెల్లెని జ్ఞాపకం గుర్తు చేశాం నీకు. ముందుగా నీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఆ పాప పాటలు పాడితే అంటే బ్రహ్మాండంగా ఉండేది అనమాట. అంత పాటలు పాడేది అనమాట. ఆమెతో పాటలు పాడించుకొని చేసుకుంటా ఉంటా ఉంటుంది. తర్వాత అక్క కూడా మా అక్క పాటలు గిట్ట పాడేది కదా. ఆమె చదువు తక్కువ, మామూలుగా వంటలు గింటల్లో కానీ ఏదన్నా కుకింగ్లో ఏదైనా చేసి పెట్టడం బాగా చేసి పెట్టేది. తప్పలేంటారు సర్వపిండితో చేస్తానులే రొట్టెలు.
2: అవును సార్.
3: అట్లాంటివి చేసి పెట్టేది. అట్లాంటివి శనగపప్పు పాయసము ఇటువంటివన్నీ చేసి పెట్టేది అనమాట. నాకు అక్క చెల్లెలు ఇద్దరు కూడా ప్రేమగా ఉన్నాము. మొన్న రీసెంట్గా మా అక్క చనిపోయింది. చెల్లెలు అయితే సుమారుగా 30 సంవత్సరాల ముఖ్యంగానే చనిపోయింది అమ్మా. నాకు వాళ్ళని ఇద్దరిని గుర్తు చేసినావు. ముందు నీకు నిజంగా నీకు కృతజ్ఞత తెలుపుకుంటాను నీకు నిజంగా.
2: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఇన్. వాళ్ళ ఆశీస్సులు మీతో ఎప్పటికీ ఉంటాయి. వాళ్ళ స్వీట్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు అలా హ్యాపీగా ఉండండి.
3: ఆ పాప పాట పాడుతూ ఉంటే తన్మయత్వంగా వినేవాళ్ళు అందరూ కూడా.
2: దట్స్ చెల్లెలు సార్.
3: సరేనా?
2: ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఇన్
3: ప్రియ బంధువి. థ్యాంక్స్ రా.
2: థ్యాంక్ యూ సార్. ఎస్ వి హ్యావ్ అనదర్ కాలర్ రెడీ. హలో రెయిన్బో. आई थिंक कॉल कट गया है. आप हमें कॉल करके बता सकते हैं. नंबर्स हमारा है 0402323-0030. अनदर नंबर इज 0402323-4821 एंड अनदर नंबर इज 0402970-4715. अगर आपका कॉल नहीं लगा हो, आप हमें व्हाट्सएप पे इंस्टेंट मैसेज भी कर सकते हैं आपके स्वीट मेमोरी के साथ. 0402323-4822 इज़ अवर व्हाट्सएप नंबर. Keep listening to Akashavani FM Rainbow 101.9. Here's another beautiful melodious song, which is one of my fave. I hope you like it too. Enjoy the tunes.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఈరోజు మన హలో రెయిన్బో టాపిక్ ఏంటంటే, మీ అన్న, తమ్ముడు, అక్క లేదా చెల్లితో ఉన్న మీ చిన్నటి తీపి జ్ఞాపకం ఏమిటిది? ఏదైనా సరదాగా ప్రాంక్ కలిసి వంట చేయడమా, ప్రాంకా లేదా ఆహారాన్ని పంచుకోవడమా, ఇలాంటివి ఏవైనా మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. వెంటనే కాల్ చేసి మీ జ్ఞాపకాలను మాతో పంచుకోండి. వీ హ్యావ్ అనదర్ కాల్ వెయిటింగ్ ఫర్ అస్. లెట్స్ లిసన్ హూ ఇట్ ఇస్. हेलो रेनबो.
1: राधे राधे,
0: राधे राधे सर, कैसे हैं आप?
1: एकदम सही हूँ, ठीक हूँ, अच्छा हूँ। आप कैसे हैं?
0: अच्छी हूँ सर, थैंक यू फॉर आस्किंग. कौन आपका नाम और आप कहाँ से बात कर रहे हो?
1: मैं मुरली बात कर रहा हूँ।
0: यस सर, आपने टॉपिक सुना आज का?
1: तोड़ पुटना वाला अंटे सिब्लिंग्स तोटी मीकुन्ना
0: स्वीट
1: बंधम
0: मेमोरी. यस सर,
1: అదే కదా
0: यस सर,
1: అంటే, ఇప్పుడు ఆన్ హేరే ఉన్నామండి. ప్రియ
0: यस
1: బాంధవి గారు,
0: सर, यस सर,
1: ఓకేనండి. ప్రియమైన ప్రియ బాంధవి గారికి వందనం.
0: థ్యాంక్ యూ సార్, మీకు కూడా వందనం.
1: అయితే థ్యాంక్స్. ఇంకోటి మరోలా భావించేద్దాం, నేను ఒకటి చెప్తాను.
0: यस सर,
1: యాక్చువల్గా ప్రియ బాంధవి, మీరు నంబర్లు చేయమని ఎన్ని నంబర్స్ ఇచ్చారు? మూడు కదా.
0: అవును సార్,
1: కానీ ఒక్క కాల్ తీసుకుంటున్నారు ప్రియ బాంధవి గారు.
0: 3 నంబర్స్ కి ఒకటేసారి లైన్స్ కలుస్తాయి
1: అంటే
0: సార్.
1: నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, ఈ కాలర్ షోలో మీరు మాట్లాడినప్పుడు మీరు వినండి, మాక్సిమం అందరూ ఓల్డ్ ఏజెస్ లేకపోతే డిజేబుల్సే కాల్ చేస్తారు. సహజ సిద్ధంగా వాళ్ళకి ఇది ఒక ఎంటర్టైన్, చిన్న ఒక ఎంటర్టైన్. 1 మినిట్ వరకు మీరు ఒక సాంగ్ వేసి ఆ సాంగ్ అంత టైంలో, హాఫ్ టైంలో మీరు ముగ్గురిని కాలర్స్ ని తీసుకోవచ్చు. ప్రియ బాంధవ్ గారు వాళ్ళకి కాస్త కాలక్షేపాన్ని అందించిన వారు అవుతారు. ప్రేమని, సానుభూతిని

0: సహకారాన్ని కూడా అందించిన వారు అవుతారు.
1: ష్యూర్ సార్.
0: అంతే, ఇంకంతకన్నా మించి ఏం లేదు. అయితే ఆ యాక్టర్కి వస్తే, నాకు నలుగురు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్, మొత్తం 7 మెంబర్స్. అయితే ఒక బ్రదర్, ఇద్దరు సిస్టర్స్, వాళ్ళ పెద్దవాళ్ళు, మాకు అంత లింక్ లేదు. నేను, మా బ్రదర్, ఒక సిస్టర్, మా ముగ్గురికి ఏజ్ డిఫరెన్స్ పెద్దగా లేదు, 2 ఇయర్స్ 2 ఇయర్స్ అట్లా. మళ్ళీ మా చెల్లెలకి చాలా డిఫరెన్స్. అయితే మేము ముగ్గురం మటుకు ఎంత ఎంజాయ్ చేసినామంటే, ప్రియా బాంధవి నువ్వు నమ్మవు, మా అమ్మ ఏంటంటే మాడి పనుల సీజన్ వచ్చినప్పుడు కోసిస్తుండే, ఎవరి ప్లేట్లలో వాళ్ళకి పెట్టిస్తుంది. అయితే ఆడపిల్ల కాబట్టి నువ్వు వెళ్ళి తమ్ముళ్ళకి పెట్టి రాపు అని చెప్పేసి తను ఇచ్చేటప్పటికి తన కిచెన్ లో ఏమైనా వర్క్ చేసుకునే లోపల తన ప్లేట్ లో ఉన్నాయి కూడా నేను మా అన్నయ్య తినేవాళ్ళం. తినేసి తను వచ్చేవరకు నా పండ్లు ఏమి అంటే నువ్వు తెచ్చుకోలే కదా అక్క అని చెప్పేసి మేము అట్లా అంటే అనేవాళ్ళం. కాకపోతే ఏంటంటే నా మీద మటుకు మా అక్కకు అనుమానం ఉండకపోయేది, మా అన్న పైన మాత్రం ఎక్కువ అనుమానం ఉండేది. వాంతోటే కొట్లాడు, నువ్వే తిన్నావు వాడు తినలేదు అని చెప్పేసి ఇది ఒకటి ఉంటుండే. అంటే ఇట్లా ఉంటే ఎన్నో ప్రియ బాంధవి, అసలు చెప్పాలంటే ఆ చిన్నతనం అనేది చాలా అమృత తుల్యమైన జీవితం అది. ఇంకా రాబోయే ఇంకో ముందు ముందుకు ప్రతి దినం ఒక ఫిగర్ లాంటిది. ఇంకోటి ఏంటంటే ఎట్లా ఏంది అని దేవులాట తప్ప ఆ జీవితం మళ్ళా రాదు, మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సింది. అట్లా అసలు జీవితం మనం చూడాలంటే, అట్లా అసలు ఎంజాయ్మెంట్ మనం పొందాలంటే, నీ అభిప్రాయం ఏమంటావు? కరెక్ట్ కదా. అయితే హాల్ కైసా ఇది నాపికా అన్నావు, అమర హాల్ తో ఎక్దమ్ టీక్ టాక్ అయ్యి. అయితే వీలైతే ఒక సాంగ్ ప్లే చేయండి. మన ఖరీబ్ నుంచి బాబిడాయల్ నేహాది, విధు వినోద్ చోప్రా గారిది, చోరి చోరి. అదే నైస్ డే, అదే గ్రేట్ డే. నేను ఇలా అన్నాను మాత్రం వేరే విధంగా అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే నువ్వు కాస్త ఇచ్చే వన్ మినిట్ కూడా
1: హలో రెయిన్బో.
2: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సర్. కైసే ఆప్?
2: ఎక్దమ్ బడియా హూం మేడం. ఆప్ కైసే మేడం?
1: అచ్చే హూ సర్. ఆప్నే ఆజ్ కా టాపిక్ సునా హై?
2: జీ సునా మేడం.
1: జీ ఆప్ షేర్ కర్ సక్తే హై, ఆప్ ఆన్ ఎయిర్ హై.
2: హా జీ మేడం, మేరా నామ నర్సింహా రెడ్డి హై, ప్రేమాదిపేట్ రాజేంద్ర నగర్.
1: నర్సింహా రెడ్డి జీ బోలియే.
2: తో మేరే కో ఏక్ మై బడా హూం, మేరే ఏక్ ఛోటే భాయి ఏక్ బహన్.
1: ఓ ఓకే సర్.
2: తీనో హై హమ్ లోగా. और हमारे बहन के साथ हमारे को खाने पे झगड़ा होता था मैडम.
1: राइट सर, हर घर की कहानी है.
2: खासकर दूध उबालते थे ना, जब मैडम मट्टी के उसमें उबालते थे.
1: यस सर.
2: उसके नीचे एक किस्म का एक जमा होता था.
1: यस सर.
2: लास्ट में जो दूध उबलने के बाद,
1: हाँ, सर.
2: वो मट्टी के उसमें से दूसरे में डालने के बाद उसको मट्टी के उसके अंदर एक कुछ, उसको तेलुगु में पालकों को बोलते थे.
1: जी सर.
2: उसको किकड़ के करके वो खाते थे, इतना टेस्ट रहता था, उतना टेस्ट रहता था. और उसके लिए खास करके लड़ते थे. और मेरा भाई क्या कि मेरे से मैं कोई भी जूता लाया, कपड़ा लाया, जो भी लाया, पहले मैं पहन तू बोल के लड़के खींच के ले आके पहन लेता था उन्हें.
1: That's nice, sir.
2: ये मेरा बहन और भाई से ये संबंध था मेरा. बोले याद दिलाया आपको, बहुत बहुत धन्यवाद.
1: थैंक यू फॉर कॉलिंग. एंड हेलो रेनबो, हैव अ नाइस डे. यस, कितने सारे प्यारी यादें रहती है. एक और कॉलर हमारे साथ जुड़ने के लिए तैयार है, सुनते हैं कौन है. हेलो रेनबो.
3: हेलो. हाय
1: हाय, गुड आफ्टरनून.
3: हेलो
1: हेलो, आप ऑन है रे, बात कर सकते हैं. कौन बात कर रहे हो, कहाँ से बात कर रहे हैं आप?
3: हुदा बात कर रही हूँ, बाबनगर से.
1: हेलो
3: हेलो.
1: हाँ जी, बात करिए.
3: आपको मेरी आवाज आ रही है?
1: हाँ जी आ रही है.
3: हमारे भाई से झगड़ा अक्सर ईडन के टाइम पर होता था हम लोग का, क्योंकि हमारे भाई एक है, हम लोग चार बहने हैं, तो भाई के लिए इतने बहुत सारे कपड़े आते थे तो वो हम चुरा लेते थे और पहनते थे, एक दो जोड़े छिपा लेते थे हम लोग, तो भाई वो सबसे झगड़ते थे.
1: अरे वाह, पूरे घर में ढूंढते थे शायद.
3: लेकिन अब वो नहीं हो रहा, बचपन में हुआ.
1: थैंक यू फॉर कॉलिंग. आपने, हाँ जी.
3: हेलो.
1: हाँ जी बोलिए.
3: जान कहने वाला बॉयफ्रेंड हो या ना हो, एक हीरोइन कहने वाला भाई एक जरूर होना चाहिए.
1: जी सही कहा आपने.
3: थैंक यू
1: फॉर कॉलिंग टू हेलो रेनबो, हैव अ नाइस डे. यस.

0: cáncer?
1: Ahí te veo. మిమ్మల్ని మూడు రకాలు మనకి ఫోన్లు ఉన్నా అలా మూడు రకాలుగా పిలిచేస్తాను. స్నేహ బాంధవి, ప్రీ బాంధవి, దీన బాంధవి. బాగున్నాయా?
0: థ్యాంక్ యూ సార్.
1: అయితే మేము 4+ 4-, అంటే అర్థం తెలుసా? 4+ అంటే 4 brothers 4 sisters అన్నమాట. దీన్నేమో తెలుగులో ఏమనుకుంటారంటే 4-4+ అంటాం. మైనస్ అంటే ఆడపిల్లలు, ప్లస్ అంటే మగపిల్లలు. హలో.
0: ఎస్ సార్, చెప్పండి సార్.
1: అయితే మా అమ్మగారు శనివారం కానీ ఆదివారం కానీ పప్పుచారం చేసేది. పప్పుచారు అంటే సాంబార్ అంటారు.
0: అవును సార్.
1: దాన్ని తయారు చేసి దానికి ఏమో పాపడ లేకపోతే ఒడియాలు సైడ్. మా పెద్దన్న గారు కాస్త భోజన ప్రియుడు అనమాట. అప్పట్లోనే ఏమంటారు, అరిటాకులు భోజనమే, ఈ పళ్ళేలు కంచాలు అలాంటివి ఉండేవి కాదు మా ఇంట్లో. ఆ సిస్టమ్ లేదు, ఓన్లీ అరిటాకు ఆకు భోజనం. అన్నం పెట్టించుకునేవాడు, పప్పుచారు వేసేది, సరిపోలే ఇంకొంచెం వేయనేవాడు, ఇంకొంచెం అలాగేమో అది ఎక్కువ అయిపోయేది, మళ్ళీ అన్నం పెట్టనేవాడు. వీడి సంగతి తెలిసి కొంచెం కొంచెం పెట్టేది మా అమ్మగారు. అప్పుడే వీడు మొత్తం ఆకు నిండా నింపేసేవాడు, ఆ కిందకు పారిపోయేది పప్పుచారు. పలుచుకుంటుంది కదమ్మ. ఆ మేము నాలుగు నవ్వుకునే వాళ్ళని వాడిని చూసి. వాడు ముందు భోజన ప్రియుడు, వాడు ఇంకా లావుగా అయిపోతాడు. మా అమ్మగారు పెట్టేది కాదు, కొంచెం కొంచెం పెట్టేది లావుగా అయిపోతాడని. వాడు మాత్రం ఐడియా వేశాడు ఏమిటని, అన్నం కలుపుకొని దాంట్లో సాంబార్ కొంచెం వేయి పప్పుసారు అని చెప్పి మళ్ళీ ఆ పప్పుసారు ఎక్కువైపోయింది, మళ్ళీ అన్నం వేయి.
0: కరెక్ట్ సార్, నెవర్ ఎండింగ్.
1: ఓకే, థ్యాంక్ యూ. ఒలటి ప్రభాకర్ రావు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అండ్ వీ హ్యావ్ అనదర్ కాలర్. హలో.
2: హలో.
0: హలో
2: ఆదాబ్
0: సార్, కైసే హో ఆప్, కహాన్ సే బాత్ కర్ రహే హో, కౌన్?
2: అల్హమ్దులిల్లాహ్, బిల్కుల్ ఠీక్ హూం. ఔర్ సభీ సున్నే వాలే భాయి బహనో దోస్తో కో मेरा प्यार भरा सलाम आदाब. अल्लाह से दुआ करता हूँ आपको सभी को हमेशा खुश रखे, आबाद रखे और सेहतमंद रखे.
0: जी सर, बोलिए. आपने आज का टॉपिक सुना?
2: जी हाँ, सुना हूँ मैं टॉपिक. हमारे मुमताज बाजी को भी प्यार भरा सलाम. बहुत दिनों से आवाज़ नहीं आई उनकी. पड़म, मैं जो हूँ ब्लाइंड हूँ, तो बचपने में मुझे मेरे पापा और जो भी घर के लोग हैं तो बहुत प्यार करते थे.
0: जी सर.
2: और मेरे हाथ में बहुत सारे पैसे आते थे, पैसे देते थे मेरे को. तो मेरे जो भाई बहन हैं वो ज़्यादा मेरे पास आके ठहर जाते थे, कि उनको कम मिलता था और मेरे को ज़्यादा मिलता था. तो कभी ये भाई बोलता था मेरे को, बातों मीठी मीठी बातों में फुसलाता था, तू मेरा दोस्त बन जा, मैं तेरे को भाई ले जाता, ऐसा वैसा बोल के. कभी वो भाई होता था, कभी ऐसे कंपटीशन चलता था मतलब. तो मैं बाद में समझ जाता था, मैं बोलता था हाँ तुम पैसों के लिए मुझे बहका रहे हो, पैसों के लिए मेरे मतलब खाने के लिए ये कर रहे हो बोल के समझ जाता था. तो मैं अपनी बहन के साथ, जो बहन थे हमारे छोटे, उनके साथ चले जाता था बाहर. वो मेरे को बाहर लेके चले जाते थे, तो मैं उन पर खर्च करता था अपने बहन पे. स्कूल के पास या हरियाली वाले ग्राउंड में जब हम छोटे थे वहाँ खेलते थे, और कुछ खाने का सामान लेके चले जाते थे, और अपने दोस्तों के साथ उनके साथ मिलके हम भाई बहन जो है तो मिल बांट के उन सारी चीज़ों को खाते थे, इस्तेमाल करते, अपने दोस्तों को भी देते थे हम. ऐसी बहुत सारी अनगिनत यादें हैं. जब बचपन की बात छेड़ दी अपने, तो बचपना तो वो चीज़ है कि एक एक जो भी एक एक याद जो है तो एक एक किताब के पन्ने की तरह बन जाती है, किताब बन जाता है बचपना जो है. तो अगर जब
3: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: आप सुन रहे हैं आकाशवाणी FM रेनबो 101.9 रेनबो के साथ, है लाइफ रंगीन. अगर आपका कॉल नहीं लगा हो या किसी भी कारण आपका कॉल काट गया हो तो क्षमा चाहती हूँ मैं. आप दोबारा कॉल कर सकते हैं या हमारे व्हाट्सएप पे मैसेज कर सकते हैं. 0402324822 इज़ अ व्हाट्सएप नंबर. मैं नंबर आपको फिर से बता देती हूँ कॉल फ़ोन इन के. 0402324822 0402324

హలో 9821026212 BPL. అరే 9820026235 మ్యాక్స్ టచ్. యార్ జిస్ లడ్కీ కో పటానే కా వై ఫోన్ పర్ నీ ఆతీ యార్.

0: एक दो भाई एक ही क्लास में पढ़ते थे इत्तेफाक से। तो जब होमवर्क हम टीचर को बताते थे तो मेरे को राइट आता था, मेरे छोटे भाई को गुड आता था। तो वालिद साहब हमारे को वादा करते थे, देखो तुमसे छोटा उन्हें वेरी गुड लेके आया, आप खाली रेड लेके आए बोल के बात कर। तो कॉम्पिटिशन चलता था तो ज्यादातर गुड उनके हिस्से में आता था राइटिंग में।
1: जी सर,
0: उनकी राइटिंग जरा साफ थी और मेरे को खाली राइट आता था। तो ये एक बहनी एक भाई बहन का एक टकराव महसूस होता था मेरे को और आज तक दिमाग में नक्श है वो। हेलो
1: आप जी सर बोलिए सर, आवाज आ रही है आपको?
0: यार इतना ही कहना था, एक कोई गाना की फरमाइश कर सकता हूँ मैं?
1: जी सर, अगर टाइम परमिट करेगा तो मैं ज़रूर प्ले करूँगी, बोलिए सर।
0: फिल्म फिल्म वीजा रहा है,
1: जी सर,
0: गाने के बोल। धरती सुनहरी अंबर नीला हर मौसम रंगीला, ऐसा देश है मेरा ओ ऐसा देश है मेरा।
1: ओके सर, मैं ट्राई करूँगी सर, हमारे सॉफ्टवेयर में मिल जाएगा तो मैं ज़रूर आपके लिए प्ले करूँगी। थैंक यू फॉर कॉलिंग इन।
2: ये मजबूरी उत्तम नगर दिल्ली से बोधराज खेत।
1: हेलो रेनबो, हेलो हेलो रेनबो, हेलो वेल, आप सुन रहे हैं आकाशवाणी FM रेनबो 101.9, रेनबो के साथ है लाइफ रंगीन। आप हमें कॉल कर सकते हैं, मैंने नंबर तो बता चुकी हूँ। और हमारा टॉपिक है आज का, आपके सिबलिंग्स के साथ आपकी फेवरेट मेमोरी कौन सी है। आप अगर नंबर मिल ना रहे हो या किसी के भी कारण कट हो गया है तो मैं क्षमा चाहती हूँ, पर आप हमारे व्हाट्सएप पे भी मैसेज कर सकते हैं, मैं आपके मैसेजेस ज़रूर पढ़ूंगी। अगला गाना हमारा है तेरे नैना, अमित कुमार और आशा भोसले जी की आवाज़ में, सुनते रहिएगा आकाशवाणी FM रेनबो 101.9। उससे पहले एक छोटा सा కమర్షియల్ స్పాట్, ఉస్కే తురంత్ బాద్ హై గానా।
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ। ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు। ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి। ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు। గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి। జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ।
4: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు।
5: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు, ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది।
4: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు,
5: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో।
4: కిరాకుంది మామా ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
5: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్।

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.
2: आप सुन रहे हैं आकाशवाणी FM Rainbow 101.9. हम हैं हेलो रेनबो पर. हमारे साथ एक कॉलर जुड़ने के लिए तैयार है. सुनते हैं कौन है. हेलो
3: हेलो
2: हेलो रेनबो.
3: हेलो
2: हेलो मैम, आप आवाज आ रही है आपको?
3: हाँ, अभी सुन आ रहा मैम. मैम आपको पहले गुड आफ्टरनून.
2: गुड आफ्टरनून मैम, कैसे हैं, कहाँ से बात कर रहे हैं आप, कौन?
3: मैं बहुत अच्छी हूँ, आप कैसे हो?
2: मैं अच्छी हूँ, थैंक यू.
3: आपकी वॉइस बहुत नाइस है, क्यूट है.
2: थैंक यू.
3: और टॉपिक भी बहुत अच्छे हैं मैम.
2: जी मैम.
3: मेरा नाम सरस्वती है.
2: हाँ जी मैम, सरस्वती
3: फ्रॉम बोयिनपल्ली.
2: ओके मैम.
3: अच्छा, तो मेरी बहन मेरे से 3 इयर्स बड़ी है.
2: जी मैम.
3: मेरे बहन को, मेरे को दोनों को एक ही साथ ही स्कूल में डाले थे छोटेपन में.
2: ओके मैम.
3: दोनों एक साथ जाते थे.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు. ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

హలో, నమస్తే. బాగున్నారా? ఎలా ఉన్నారు? వీకెండ్ కదా, చాలా అంటే చాలా ప్లాన్స్ తోటి బిజీ బిజీగా ఉండుంటారు. మేబీ పార్టీస్ లేదా ఫ్రెండ్స్ గ్యాదరింగ్. అసలే రేపు ఫ్రెండ్షిప్ డే కదా, ఇక చాలా బిజీగా ఉండుంటారు అందరూ. అయితే ఒకవైపు వానలు కూడా మనకి చాలా ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి కదా, ఈ టైంలో ఏ ఫుడ్ అయినా కూడా కాస్త వేడిగా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మరి జష్న్ హైదరాబాద్లో నేను ఈరోజు తీసుకొచ్చినటువంటి రెండు స్పెషల్ రెసిపీస్ ఏంటి అంటే, వాన చినుకులు మెల్లగా కురుస్తున్న సాయంత్రం, చల్లని గాలి, ఇలాంటి వేళల్లో మనకి తోడుగా ఉండేదేంటి? ఒక వేడి వేడి టీ కప్పు. మరి దానికి సరైన కాంబినేషన్ ఏంటి అంటే, కరకరలాడే చిప్స్. కానీ ఇవి రెండు కేవలం టేస్ట్ కోసం మాత్రమేనా? కాదు కాదు, మరి చల్లటి అంటే వర్షం పడినటువంటి చల్లటి టైంలో మన బాడీకి, మన హార్ట్కి కూడా ఇవి తాగుతూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తాయి. మరి ఈ సీజన్లో ఎలాంటి చిప్స్ తినచ్చు, వాటి వల్ల మనకి ఏమైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా అనే విషయాల్ని ఈ అవర్లో చెప్తాను. నాట్ ఓన్లీ చిప్స్ అండి, సూప్స్ గురించి కూడా మాట్లాడబోతున్నాను. మరి స్పెషల్గా ఈ సీజన్లో చేసుకునేటువంటి చిప్స్ ఏంటి అంటే, ఆల్రెడీ సమ్మర్లో ప్రిపేర్ చేసి ఉంటారు ఆ చిప్స్ కానీ సూప్స్ కానీ ఏంటి, వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయి అనేది జస్ట్నే హైదరాబాద్లో చెప్తాను. మీరేం చేయాలి, ట్యూన్ చేసి వింటూ ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్నే హైదరాబాద్లో. మరి నేను ఈరోజు వర్షాకాలంలో మనం ఎలాంటి చిప్స్ తినచ్చు అంటే ఆల్రెడీ కొన్ని మనం సమ్మర్లో తయారు చేసుకుని ఉండుంటాం కదా, అందులో మొదటిది అరటికాయ చిప్స్. వీటిని కొబ్బరి నూనెలో వేయించినప్పుడు వచ్చేటువంటి ఆ న్యాచురల్ స్మెల్ ఏదైతే ఉంటుందో చలిలో మనకి ఒక వెచ్చదనాన్ని ఇస్తుంది. అంతేకాదు అరటికాయలో ఉండేటువంటి పోషకాలు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయి, అలాగే మన బాడీకి కూడా వెంటనే శక్తినిస్తాయి. అందుకే వర్షం పడుతున్నప్పుడు మనకి కాస్త అలసటగా అనిపించినా ఇవి తిన్న వెంటనే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆలుగడ్డ చిప్స్. చాలామంది ఇష్టపడతారు కదా, ఇవి ఎప్పటికీ కూడా క్లాసిక్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి బాడీకి నిజంగానే నీరసంగా ఉంది అనుకున్న వెంటనే ఈ వర్షాకాలంలో కాస్త వాటిని వేయించుకుని ఆయిల్లో తిన్నామే అనుకోండి, వెంటనే శక్తి వచ్చేస్తుంది. చలిలో మన శరీరం వేడిని నిలుపుకోవటానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుందండి. అలాంటి టైంలో ఆలూ చిప్స్ చిన్నగా తిన్నా కూడా ఎనర్జీ పెంచుతాయి. అందుకే వర్షం పడుతున్నప్పుడు వీటిని తింటుంటే భలే మజాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ చిలకడ దుంప చిప్స్. తీయగా ఉంటాయని చాలామంది ఇష్టపడరు కానీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీంట్లో కూడా. రుచి అలాగే ఉంటుంది, అంతేకాదు ఆరోగ్యం కూడా చాలా అంటే ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతాయి. దీనిలో న్యాచురల్గా ఉండే తీపి ఉండటం వల్ల మన బాడీకి అడిషనల్గా షుగర్ అనేది యాడ్ అవ్వదన్నమాట. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్కి చాలా మంచిది. అలాగే మన బాడీ లోపల ఉండేటువంటి వేడి, అంటే ఏదైతే వేడి లక్షణం ఉంటుందో ఇది తిన్నప్పుడు కంఫర్ట్గా ఉండేలా చేస్తుంది అన్నమాట. అంతేకాదు హెల్దీగా ఉంటుంది. ఇంకా కొన్ని చిప్స్ గురించి అలాగే సూప్స్ గురించి, అంటే ఈ సీజన్లో మనం తినేవి అంటే వర్షం పడుతున్నప్పుడు తింటే మజా ఇచ్చేవి ఒక పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది, ఏంటి కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ. మరి వర్షాకాలంలో ఎలాంటి చిప్స్ తింటే మన ఆరోగ్యానికి, అంటే మనకి టైంపాస్ కావాలనిపిస్తుంది, వర్షం పడుతున్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలి అనిపిస్తుంది, దాంతోపాటు మన హెల్త్కి కూడా అవసరమైనవి మనం తింటే చాలా మంచిది కదా. ఇలా నేను ఇప్పటివరకు చెప్పిన చిప్స్తో పాటుగా నెక్స్ట్ సమ్మర్లో మనం సగ్గుబియ్యం చిప్స్ అంటే ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇవి చాలా అంటే చాలా తేలికగా ఉంటాయి, మన బాడీకి వెంటనే ఎనర్జీనిస్తాయి, డైజెషన్కి కూడా చాలా తొందరగా అవుతుందన్నమాట. చలిలో వేరే

ఏదైనా ఫుడ్ తినలేని వాళ్ళకి ఇవి చాలా సరైన ఎంపిక. ఎందుకంటే నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతున్నట్లు ఉండేటువంటి ఈ చిప్స్ మన మనసుకి ఒక చిన్న ఆనందాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎప్పుడైనా విన్నారా పనస పండు చిప్స్? కొంచెం స్పెషల్, చాలా న్యాచురల్ షుగర్, అలాగే కరకరలాడేటువంటి టెక్స్చర్ కలిగిన ఈ స్నాక్ వర్షాకాలంలో ఒక చిన్న స్వీట్ ట్రీట్లా కూడా ఉంటుంది. పనసలో ఉండేటువంటి పోషకాలు మన బాడీకి బలాన్ని ఇస్తాయి, అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. మరి వానాకాలంలో కొత్తగా ఏదైనా ట్రై చేయాలి, కొత్తగా ఏదైనా ఒక రుచి తినాలి అనిపిస్తే ఇది ఒక మంచి సెలక్షన్ అన్నమాట. అలాగే నెక్స్ట్ బీట్రూట్ చిప్స్. ఇవి చూడటానికి అందంగా కనిపించడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఫ్రెండ్స్. బీట్రూట్లో ఉండేటువంటి ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి ఉపయోగపడతాయి. చలిగా ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండేందుకు కూడా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఈ చిప్స్ తినడం అనేది టేస్ట్ మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ నేను సొంతంగా చెప్పేయట్లేదు ఫ్రెండ్స్, మన ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నటువంటి ప్రయోజనాలు అన్నమాట. అవే నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇక మొత్తానికి ఈ వానాకాలంలో చిప్స్ అనేవి టైం పాస్ స్నాకే కాదు, చిన్న చిన్న క్షణాలని మనం ఆనందంగా మార్చుకునేటువంటి ఒక పార్ట్ అన్నమాట. ఒక కప్పు వేడిటి పక్కన కరకరలాడే చిప్స్, చల్లని వాతావరణం, ఇవన్నీ కలిసి మన డేని ఖచ్చితంగా స్పెషల్గా మార్చేస్తాయి. ట్రై చేసి చూడండి ఈసారి వర్షం పడినప్పుడు. మీ అందరి కోసం ఇంకా బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: चो एंचकोंडी
1: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్
4: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ జస్నే. హైదరాబాద్లో ఇప్పుడు సూప్స్ స్పెషల్ గురించి చెప్పుకుందాం. వర్షం పడగానే మనకి వేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో మనకి ఫస్ట్ గుర్తుకొచ్చే వేడి వేడి సూప్ ఏంటి అంటే రకరకాల సూప్స్ ఇష్టపడుతూ ఉంటారు. ఒక బౌల్లో సూప్ తీసుకుని అలా తాగుతూ ఉంటే ఆ కమ్మదనం మన గొంతుకే కాదు మన మనసుకు కూడా హాయినిస్తుంది. సూప్స్ చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయి, మన బాడీకి అవసరమైన లిక్విడ్స్ అందిస్తాయి. అందుకే ఈ సీజన్లో ఇవి బెస్ట్ కంఫర్ట్ ఫుడ్గా మారిపోతాయి. అలాంటి కొన్ని సూప్స్ గురించి ఈరోజు మీకు చెప్తాను. టమాటా సూప్, దీని గురించి చాలామందికి తెలుసు కదా, చాలా తేలికగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పులుపు, సాఫ్ట్ టెక్స్చర్, పైగా వేడివేడిగా తాగితే వచ్చేటువంటి ఆ టేస్ట్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. టమాటాలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మన ఇమ్యూనిటీని పెంచుతాయి. అంతేకాదు వర్షంలో మనం అలా తడిసి రాగానే జలుబు దగ్గు హాయ్ అంటాయి కదా, మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి రక్షణ ఇవ్వడంలో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందట. అందుకే చాలామంది ఈ సీజన్లో టమాటా సూప్ని తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వెజిటబుల్ సూప్. ఇదైతే పూర్తిగా హెల్తీ ప్యాక్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే క్యారెట్, బీన్స్, క్యాబేజీ, బఠానీలు ఇలా ఎన్నో రకాల కూరగాయలు కలిసిన ఈ సూప్ మన బాడీకి కావలసిన విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ అందిస్తుంది. చలిగా ఉన్నప్పుడు మన బాడీ అలసటగా అనిపించినప్పుడు ఈ సూప్ తాగారే అనుకోండి, లోపల నుంచి చాలా తేలికగా, తాజాదనంగా అనిపిస్తుంది. అంతేకాదు డైజెషన్ కూడా అవ్వడంలో ఇది హెల్ప్ అవుతుంది. ఇంకా మరికొన్ని

సూప్స్ గురించి చెప్తాను. అంటే మీరు రెగ్యులర్గా రొటీన్గా తాగేవే కాకుండా పర్టికులర్గా రెయినీ సీజన్లో మనం ఇష్టపడి తాగేటువంటి సూప్స్ గురించి చెప్తాను పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్నే హైదరాబాద్లో రెయినీ సీజన్లో తినేటువంటి తాగేటువంటి సూప్ స్పెషల్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా. స్వీట్ కార్న్ సూప్ పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టపడతారు ఈ సూప్ని. తీయని టేస్ట్తో పాటు క్రీమ్ టెక్స్చర్ ఉండటం వల్ల ఇది చాలా కంఫర్ట్ ఫుడ్గా అనిపిస్తుంది. అలాగే కార్న్లో ఉండే పోషకాలు మన బాడీకి ఎనర్జీనిస్తాయి. వర్షాకాలంలో కాస్త అలసటగా అనిపించినప్పుడు ఈ సూప్ ఒక ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. మష్రూమ్ సూప్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మష్రూమ్లో ఉండే ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మనకి బలాన్ని ఇస్తాయి. క్రీమీ టెక్స్చర్తో ఉండే ఈ సూప్ చలిలో ఒక రిచ్ అలాగే చాలా సంతృప్తి ఇచ్చే ఫుడ్గా ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందించడమే కాకుండా ఇమ్యూనిటీని బలోపేతం చేయడంలో కూడా ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. మరి మన సంప్రదాయ రసం ఉంది కదండి, చారు. చారు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలామంది అంటే కొంతమంది బోర్ అంటూ ఉంటారు, కానీ చారు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నిటితో కలిపి చేసినటువంటి రసం ముఖ్యంగా ఈ సీజన్లో జలుబు దగ్గు తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కేవలం టేస్ట్ కోసం కాదు, ఒక న్యాచురల్ మెడిసిన్ అండి. మన రెగ్యులర్గా కూడా చారు రైస్లో తీసుకునే వాళ్ళు ఉంటారు, సూప్లా తాగే వాళ్ళు ఉంటారు. దీన్ని వేడివేడి రసంగా తాగితే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, మన బాడీలో ఉండేటువంటి వెచ్చదనం అంతా తగ్గుతుందన్నమాట. సో అందుకని మన సాంప్రదాయ రసాన్ని కూడా ఈ సీజన్లో ఎక్కువగా తాగటం, అంటే రెగ్యులర్ కంటే ఎక్కువగా కూడా చేసుకోవడం అనేది చాలా మంచిది అని మన ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇంకా మాట్లాడతాను పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
1: మొత్తానికి వానాకాలంలో సూప్స్ అనేవి కేవలం ఫుడ్ కాదు ఫ్రెండ్స్, ఆరోగ్యం హాయిని కలిపిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్. బయట వర్షం పడుతూ ఉంటే చేతిలో వేడి సూప్ బౌల్ మన డేని స్పెషల్గా మార్చేస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్, మరి ఇప్పటిదాకా జస్ట్నే హైదరాబాద్లో వేడి వేడి సూప్స్, అలాగే కరకరలాడే చిప్స్ గురించి, అంటే ఈ సీజన్లో తిని తాగేటువంటి చిప్స్ అండ్ సూప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ మనం 3:00కి న్యూస్ హెడ్లైన్స్ విందాం, పీసీ రిలే అవుతుంది. అలాగే తర్వాత డబుల్ కమిటాలో బోలెడన్ని ముచ్చట్లు రెడీగా ఉన్నాయి. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్.

0: లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 23680555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో అత్యుత్తమ ప్రతిభ చూపి పతకాలు సాధించిన మన క్రీడాకారులకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందన తెలియజేశారు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంట్ గురువారం నాడు ఆమోదం తెలిపింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులకు పాల్పడే వారి పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తూ శిక్షలు, విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు బిల్లు వీలు కల్పిస్తుంది. విద్యార్థుల సురక్షిత భవిష్యత్ లక్ష్యంగా చట్టపరంగా పటిష్టమైన వ్యవస్థను రూపొందించి పరీక్షా విధానంలో పారదర్శకత, సమగ్రత, నిష్పాక్షికత ఉండేలా బిల్లు రూపొందించబడింది. అక్రమ పద్ధతులకు పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు కారాగారం, 10 కోట్ల రూపాయల జరిమానా, దోషుల ఆస్తి జప్తు వంటివి ఈ బిల్లులో భాగమయ్యాయి. రాష్ట్రపతి ఆమోదంతో న్యాయ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ను ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్దతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి రాష్ట గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర, రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా 13,000 మంది ధింసా కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
2: ముజే పూరా విశ్వాస్ హై ఆజ్ యహాన్ జితనే భీ ప్రాజెక్ట్ కీ శురువాత్ హుయి హై జిన్కీ నీవ్ రఖీ గయీ హై వో సారే ప్రాజెక్ట్ స్వర్ణ ఆంధ్ర ఆర్ వికసిత్ భారత్ కే సంకల్ప్ కో पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
1: రాష్ట్రాన్ని ఆసియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని అన్నారు.
2: आज यहां करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है.
1: కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయని అన్నారు.
3: ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు.
1: పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు రాష్టంలో మొత్తం 18,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మందికి సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యానయోగ కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, హోటళ్లు తదితర ఆహార వ్యాపార సంస్థలకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. కుల్గాం కేలం ప్రాంతంలో నిన్న సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో గాయాల పాలైన కార్మికులు 2 మృతి చెందారు. ఈ సంఘటన పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి కుల్గాం జిల్లా యంత్రాంగం ప్రకటించిన 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి అదనంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. గత 24 గంటల్లో తమ భూభాగంలోకి సెవుటా నగరంలోకి 60,000కు పైగా మొరాకో శరణార్థులు ప్రవేశించడంతో స్పెయిన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. దాంతో వీటి కట్టడికి ఇటలీ సరిహద్దుల వద్ద రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య వల్ల వైమానిక సేవలు, నౌకా రవాణా ప్రభావితం కానున్నాయి. 29 ఐరోపా దేశాలకు సులభమైన రవాణా సదుపాయాన్ని అందించే స్పెయిన్ షెంజెన్ సౌకర్యం కూడా ప్రస్తుతం నిలిచిపోనుంది. ఇటలీ భద్రత, యూరోపియన్ యూనియన్ సరిహద్దులను కాపాడేందుకు ఈ చర్య అనివార్యమైందని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని వెల్లడించారు. కట్టడి చర్యలు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని వివరించారు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన అస్మితా డే, హర్ష్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని అందించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథలాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. విజేతలకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రచయిత రాజశ్రీ పురుషోత్తమ్ దాస్ టండన్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో స్ఫూర్తిని నింపే రచనలతో పురుషోత్తమ్ దాస్ జాతిని జాగృతం చేశారని, టండన్ జాతికి చేసిన సేవలను మరువజాలమని, తరతరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఒడిశాలో వరద భీభత్సం కొనసాగుతోంది. రాష్టంలోని నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈరోజు హెలికాప్టర్ ద్వారా భద్రక్, బాలసోర్, జాజ్పూర్, కేంజర్ సహా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అధికారులతో సహాయ పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. కాగా ఇతర జిల్లాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కేరళలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు, వరద పరిస్థితులు నెలకొన్నాయి. 14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు సూచిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్దతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.

0: కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్త బులెటిన్ వినవచ్చు.
1: ఆకాశవాణి ఇప్పుడు ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా ప్రజలను చైతన్యపరచడంలో మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణను పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతంగా సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఫామ్ల సమర్పణ గడువును ఎన్నికల కమిషన్ ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా ప్రజలను చైతన్యపరుస్తూ సమాజంలో సానుకూల మార్పులు ఆవిష్కరణలు ప్రోత్సహించడంలో మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైటెక్ సిటీలోని హెచ్ఎస్సిసి నోవోటెల్లో శుక్రవారం నిర్వహించిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తెలంగాణ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన సంస్థలు పారిశ్రామికవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఆర్థిక చైతన్యం పారదర్శక వ్యాపార పోటీని ప్రోత్సహించడంలో మీడియా సంస్థలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. తెలంగాణ ఐటీ ఆరోగ్యం విద్య పరిశ్రమల రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కూడా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణను పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతంగా అభివర్ణించారు. ప్రభుత్వం మారినా ఇక్కడ పారిశ్రామిక విధాలు కొనసాగుతాయని స్పష్టం చేస్తూ 2037 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 trillion చేర్చడమే లక్ష్యమని చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం క్యూర్ ప్యూర్ రేర్ విభాగాలుగా అభివృద్ది చేస్తూ ఫ్యూచర్ సిటీకి Fortune 500 కంపెనీలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూములు మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలోని అనుకూల వాతావరణం ప్రభుత్వ ప్రోత్సాహకాలు తమను విశేషంగా ఆకర్షించాయని సీఐఐ ఉత్తర భారత రీజన్ చైర్మన్ పునీత్ కోరా కొనియాడారు. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటి మట్టం ఉండగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 54 అడుగులకు చేరుకోవడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు ఉదయానికి 55.1 అడుగులకు నీటి మట్టం చేరింది. కలెక్టర్ అంకిత్ ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి లోతట్టు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వాగులు దాటకుండా బందోబస్తు పాటించాలన్నారు. వరద నీటి మట్టం పెరగడంతో దుమ్ముగూడెం భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను ఆయన పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్దతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకత. అంతకుముందు అక్కడ చేరుకున్న ప్రధానమంత్రికి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది మంది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలాగా 13,000 మంది థింసా కళాకారులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

0: రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కమీటాలో ఈరోజు ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే, ఈరోజు నుంచి ఆగస్టు 7 వరకు కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, శిశువులకి తల్లిపాలు ఎంత ముఖ్యమో అందరికీ తెలియచేయటం. పుట్టిన బిడ్డకి మొదటి ఆహారం తల్లిపాలు కావాలి అనే సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడమే దీని లక్ష్యం అన్నమాట. తల్లిపాలు బిడ్డకు సహజంగా లభించే సంపూర్ణ పోషకాహారం. ఇందులో శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు మాత్రమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉంటాయి. అందుకే ఈ వారాన్ని ప్రత్యేకంగా గుర్తించి అందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మరి తల్లిపాలు అనేవి కేవలం బిడ్డకు మాత్రమే కాదు, తల్లికి కూడా అనేక లాభాలను కలిగిస్తుంది. తల్లిపాలు తాగే పిల్లలు సాధారణంగా చాలా హెల్దీగా ఉంటారు. తరచుగా వచ్చేటువంటి ఫీవర్స్ కానీ జలుబు వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. అలాగే తల్లికి కూడా శరీరం త్వరగా కోలుకోవడంలో, ఆరోగ్యంగా ఉండడంలో ఇది సహాయపడుతుంది. కానీ ఈ విషయాలు చాలామందికి పూర్తిగా తెలియవు. కొన్ని అపోహలు, చాలా డౌట్స్. కొందరు తల్లులు పాలు ఇవ్వడాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అందుకే ఈ వారంలో వైద్యులు, ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు కలిసి సరైన సమాచారం అందిస్తూ తల్లుల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అది ముఖ్యంగా తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు కూడా జరపడం వెనుక ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఖచ్చితంగా దీనిపై పూర్తిగా పిల్లలకి పాలిచ్చేటువంటి తల్లులు అవగాహన పొందాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు డబుల్ కమీటాలో మీకోసం మాట్లాడటానికి కొన్ని ప్రత్యేకమైన టాపిక్స్ తీసుకొచ్చాను, అవన్నీ మాట్లాడతాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
3: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
3: వెల్కమ్ బ్యాక్ టు డబుల్ కమీఠా. నేను మీ ఆర్జే లక్కి. ఇంటిని సర్దుకోవడం అనేది మన మనసు మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందట. నిజమేనా? ఈ విషయాన్ని చాలామంది పెద్దగా ఆలోచించరు కదా. కానీ మనం ఉండే స్థలం ఎలా ఉందో అది మన మనసుపై కూడా అంతే విధంగా ప్రభావాన్ని చూపిస్తుందట. ఒక గది అస్తవ్యస్తంగా ఉంది అనుకోండి, మన ఆలోచనలు కూడా గందరగోళంగా అనిపిస్తాయి. అదే గది శుభ్రంగా చాలా క్లీన్గా ఉంది అనుకోండి, మన మనసుకు కూడా ప్రశాంతత వస్తుంది. అందుకే ఇంటిని సర్దుకోవడం కేవలం మన శుభ్రత కోసం మాత్రమే కాకుండా మన మానసిక ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. ఫ్రెండ్స్, మొదటగా ఇంటిని సర్దుకోవడం వల్ల మనలో ఉన్న ఒత్తిడి అనేది తగ్గుతుంది. చుట్టూ ఉండేటువంటి వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉంటే వాటిని చూసిన ప్రతిసారి కూడా మనలో ఒక అసౌకర్యం కలుగుతుంది. ఏది ఎక్కడ ఉందో తెలియకపోవడం వల్ల చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కానీ ఒకసారి

మరి వాటిని సర్దేసి ప్రతి వస్తువుకి ఒక స్థానాన్ని కేటాయించామే అనుకోండి, మనసుకి చాలా తేలిగ్గా అనిపిస్తుంది కదా. చిన్న పనైనా కూడా పూర్తయిందని సంతృప్తి కలుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, శుభ్రమైన వాతావరణం మనలో కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది. మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే చుట్టూ ఉన్న వాతావరణం చాలా అంటే చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మన గది శుభ్రంగా ఉంటే మనం పని మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. చదువు, పని ఏదైనా కావచ్చు, ఒక సరైన స్థలం మనలో ప్రొడక్టివిటీని కూడా పెంచుతుంది. అందుకే చాలామంది క్లీన్ స్పేస్, క్లియర్ మైండ్ అని కూడా అంటారు. తెలుసు కదా, క్లీన్ స్పేస్ అండ్ క్లియర్ మైండ్. అలాగే మన ఇంటిని సర్దుకోవడం ఒక మంచి హ్యాబిట్ కూడా. ఇది మనకి క్రమశిక్షణను నేర్పిస్తుంది. అలాగే ప్రతిరోజు కొంచెం టైం కేటాయించి మన ఇంటిని సర్దుకోవటం మొదలుపెట్టామే అనుకోండి, అది మన రోజువారీ జీవితంలో ఒక పార్ట్ అయిపోతుంది. ఈ హ్యాబిట్ మనలో బాధ్యతని కూడా పెంచుతుంది ఫ్రెండ్స్. మనం ఉండే స్థలాన్ని మనమే చూసుకోవాలి అనే ఫీలింగ్ను కూడా ఇస్తుంది కదా. ఇంకా మాట్లాడతాను పాట తర్వాత, వింటూనే ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: Welcome back to Double Kamitha, నేను మీ ఆర్జే లక్కీ. పబ్లిక్ ప్రదేశాల్లో మన బిహేవియర్ అనేది ఎలా ఉండాలి? ఎలా పడితే అలా ఉంటే చాలా కష్టం కదా. మన ప్రవర్తన అనే విషయం చాలా చిన్నగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ అది మన వ్యక్తిత్వాన్ని చెప్పేటువంటి చాలా పెద్ద విషయం. మనం ఎక్కడ ఉన్నా, బస్ స్టాప్, రైల్వే స్టేషన్, పార్క్, ఏదైనా ఆఫీస్ బయట లేదా హాస్పిటల్, ఇవన్నీ కూడా మనం చాలామందితో కలిసి ఉపయోగించేటువంటి ప్రదేశాలు. ఇలాంటి చోట్ల మన బిహేవియర్ ఎలా ఉందో చూసి మన గురించి ఇతరులు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు కదా. అందుకే పబ్లిక్ ప్లేసెస్లో మనం ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా చాలామంది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మొదటగా మనం పాటించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే మర్యాద. చిన్న చిన్న విషయాల్లో కూడా మర్యాద చూపించడం అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకి లైన్లో నిలబడటం. లైన్లో నిలబడడం అనగానే చాలామందికి పేషెన్స్ తగ్గిపోతుంది కదా. ఎలాగైనా సరే మధ్యలోంచి వచ్చేయాలని, తొందరగా మొదటికి వెళ్ళిపోవాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ముందున్న వారిని దాటుకుంటూ, వాళ్ళని తొక్కుకుంటూ ఉండటం, పెద్దలకి, మహిళలకి, పిల్లలకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మన సంస్కారాన్ని చూపిస్తాయి. కొన్నిసార్లు మనం తొందరలో ఉండి ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం కదా. కానీ మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అనే విషయాన్ని కొంతమంది గుర్తుపెట్టుకోరు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే శుభ్రత. పబ్లిక్ ప్లేసెస్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటారు చాలామంది. అలా వేయటం, ఏదైనా ఒక శబ్దాన్ని చేయటం, చాలామంది బైక్స్ మీద వెళ్తున్నా అవసరం లేనప్పుడు కూడా పెద్ద పెద్దగా హార్న్స్ మోగిస్తూ ఉంటారు. ఇలాంటి అలవాట్లు మంచివి కావు. మనం ఉపయోగించే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచితే అది మనకే మళ్ళీ ఉపయోగపడుతుంది కదా. ఒక చిన్న కాగితం డస్ట్బిన్ ఎదురకుండా ఉన్నా కూడా మనం ఉంచిన చోటే పడేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈ అలవాటును కూడా మనం మార్చుకుంటే అది పెద్ద మార్పుకి దారితీస్తుంది. శుభ్రత అంటే కేవలం మన ఇంట్లో మాత్రమేనా? కాదు కాదు, బయట కూడా మనం పాటించాల్సిన బాధ్యత కదా. పబ్లిక్ ప్లేసెస్లో ఎలా ఉండాలి, కొన్ని నేర్చుకుందాం, కొన్ని తెలుసుకుందాం పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గుకథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కా మీఠాలో నేను మాట్లాడుతున్నాను కదా, పబ్లిక్ ప్లేసెస్లో మనం ఎలా ఉండాలి అనేది. ఇతరుల వ్యక్తిగత స్థలాన్ని మనం గౌరవిస్తూ ఉండాలండి. అంటే పబ్లిక్ ప్లేసెస్ అనే కాదు, పక్కన ఉన్న వాళ్ళ స్థలాలను కూడా మనం గౌరవిస్తూ ఉండాలి. పబ్లిక్ ప్రదేశాల్లో చాలామంది ఉంటారు, అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. అలాంటి సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, పెద్దగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, లేదా ఫోన్లో ఎవరితో అయినా గొడవ పడుతూ ఉంటారు. ఇతరులను అడ్డుకోవటం ఇవన్నీ కూడా, అంటే ఎవరైనా మాట్లాడుతున్న వాళ్ళని లేదా గొడవ పడుతున్న వాళ్ళని అడ్డుకోవడం ఇవన్నీ కూడా చాలా అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటాయి కదా. కాబట్టి మన బిహేవియర్ వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు అనేటువంటి దృక్పథంతో ఉండాలి. చిన్నగా మాట్లాడడం, అవసరం లేని శబ్దం చేయకపోవడం, బయటకు వచ్చిన తర్వాత ఇతరులతో గొడవ పడడం, ఇలాంటి అంటే గొడవ పడకుండా ఉండటం, ఇలాంటి అలవాట్లన్నీ కూడా మనకి మంచి పేరును తీసుకొస్తాయి. పబ్లిక్ ప్లేస్లో మన ప్రవర్తన అనేది సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. మనం ఎలా ఉంటామో అదే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒకరు మంచి విధంగా ప్రవర్తిస్తే ఇంకొకరు అలాగే ఉండాలని భావిస్తారు. కాబట్టి మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి. చిన్న చిన్న అలవాట్లు, మర్యాద, శుభ్రత, గౌరవం ఇవన్నీ కలిస్తేనే కదా మన సమాజం అనేది మంచిగా మారుతుంది. ఇక ఇంకొక టాపిక్ వచ్చేద్దాం. అదేంటి అంటే చాలామంది చాలా విషయాలు, అంటే పిల్లలు ముఖ్యంగా, బయట ఎవరో చెప్తేనే కానీ పిల్లలు బయట ఏం చేస్తున్నారు, బయట ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలు పాపం పేరెంట్స్కి తెలియవు. ఎందుకు అంటే బయట వాళ్ళతో ఓపెన్గా ఉన్నట్లుగా పేరెంట్స్తో కొంతమంది పిల్లలు ఓపెన్గా మాట్లాడరు. ఎందుకు అలా? మాట్లాడాలి కదా, ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రతి విషయాన్ని కూడా పేరెంట్స్కి చెప్పగలగాలి. చిన్నప్పటి నుంచి మనకి మొదటి గురువు, మొదటి స్నేహితుడు, మొదటగా అండగా నిలిచేవాళ్ళు పేరెంట్సే కదా. కానీ కాలం మారుతున్న కొద్దీ మన మధ్య మాట్లాడుకునే టైమే ఉండట్లేదు. మనం ఏమనుకుంటున్నాం, అసలు ఏం ఫీల్ అవుతున్నాం అనే విషయాలని వాళ్లతో పంచుకోవడం తగ్గిపోతే మన మధ్య ఆటోమేటిక్గా గ్యాప్ ఏర్పడిపోతుంది. ఆ దూరం పెరిగే కొద్దీ అర్థం చేసుకోవడమే తగ్గిపోతుంది. అందుకే ఓపెన్గా మాట్లాడాలి, బయట వాళ్ళతో కాదు, ముందుగా మన పేరెంట్స్తో. దీని గురించి మాట్లాడతాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

వెల్కమ్ బ్యాక్ టు డబుల్ కా మీఠా. నేను మీ ఆర్జే లక్కీ. ఫ్రెండ్స్, ఓపెన్గా మాట్లాడటం అంటే కేవలం మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే కాదు, మన ఆనందం, మన సందేహాలు, మన ఆశలు, మన భయాలు ఇవన్నీ కూడా చెప్పుకోవడం. చాలామంది పిల్లలు, యూత్ ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. ఇది చెప్తే అమ్మా నాన్నలు ఎలా రియాక్ట్ అవుతారు అని భయపడతారు. కానీ నిజానికి పేరెంట్స్ మన మంచికే ఆలోచిస్తారు. వాళ్ళు కొన్నిసార్లు చాలా కఠినంగా మాట్లాడినా దాని వెనుక ఉద్దేశం మన భద్రత, మన భవిష్యత్తు. మనం వాళ్లతో మాట్లాడకపోతే వాళ్ళు ఊహలతోనే నిర్ణయాలు తీసుకుంటారు. అది మనకు సరైన దారిని చూపించకపోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఓపెన్ కమ్యూనికేషన్ వల్ల నమ్మకం పెరుగుతుంది. ఒకసారి తల్లిదండ్రులకి మన మీద నమ్మకం ఏర్పడితే వాళ్ళు మన డెసిషన్స్ని గౌరవించడం మొదలు పెడతారు. ఎగ్జాంపుల్కి, మనకిష్టమైన చదువు, మనకి నచ్చిన ఉద్యోగం, మనకి నచ్చిన ఫ్రెండ్స్, ఏ విషయంలో అయినా ముందుగా మనం వాళ్లతో మాట్లాడామే అనుకోండి, వాళ్ళు మనకి సలహాలు ఇస్తారు, దారి చూపిస్తారు. అదే దాచిపెట్టామే అనుకోండి, అపార్థాలు రావచ్చు. నమ్మకం అనేది ఒక్కసారి దెబ్బతింటే అది పేరెంట్స్ దగ్గరైనా కూడా మనం నిర్మించుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఈ రోజుల్లో టెక్నాలజీ వల్ల మనం అందరితో కనెక్ట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్లతోనే కనెక్షన్ అనేది తగ్గిపోయింది. ఇక ఫోన్, సోషల్ మీడియా, పని బాధ్యతలు ఇవన్నీ మన సమయాన్ని తినేస్తున్నాయి. కాబట్టి రోజులో కొన్ని నిమిషాలైనా కూడా మీ పేరెంట్స్ దగ్గర కూర్చోండి, కాసేపు మాట్లాడండి. వాళ్ళ రోజు ఎలా గడిచింది అని అడగడం, మన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయడం, ఇవి చాలా చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయి. కానీ మన మధ్య రిలేషన్స్ని స్ట్రాంగ్ చేస్తాయి. మాటల ద్వారా వచ్చేటువంటి అనుబంధం ఎలాంటి మిషన్

0: తను రాదు కదా ఫ్రెండ్స్, కదా మీరు కూడా ఎస్ అంటారని నాకు తెలుసు. మళ్ళీ మాట్లాడతాను పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

డబుల్ కా మీఠాలో నేను చివరిగా చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, తల్లిదండ్రులతో ఓపెన్గా మాట్లాడడం అనేది ఒక అలవాటు. అది ఒక్క రోజులో రాదు, కానీ మొదలు పెడితే చేంజ్ అనేది కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలతో స్టార్ట్ చేయండి. ఈరోజు ఎలా జరిగింది అని చెప్పటం, వాళ్ళ అభిప్రాయాన్ని అడగటం, వాళ్ళ మాట వినడం, ఇవన్నీ కలిసి ఒక బలమైన బంధాన్ని నిర్మిస్తాయి. జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా మన వెంటే నిలబడే వాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి వాళ్లతో మనస్ఫూర్తిగా మాట్లాడడం మన బాధ్యత కూడా, అంతేకాదు మన అదృష్టం కూడా. ఎందుకంటే అది లేని వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ. సో ఇది ఫ్రెండ్స్ డబుల్ కా మీఠాలో నేను చెప్పాల్సినటువంటి ముచ్చట్లు. అంతేనా, అయిపోయిందా? అప్పుడే ఎక్కడికి వెళ్తాను నేను? నెక్స్ట్ మళ్ళీ న్యూస్ తర్వాత మనం ఈరోజు స్నాక్ టైంలో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. భోగాపురంలో తనకు స్వాగతం పలుకుతూ 13,000 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహభరితమైన ధింసా నృత్యాన్ని ప్రదర్శించడం తన్నెంతో హత్తుకుందని ప్రధానమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం మొత్తం ప్రతిభావంతులైన యువత సామర్థ్యాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవడం అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. విశాఖపట్నంలో నూతన సెమీకండక్టర్ ప్లాంట్కు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన భోగాపురం విమానాశ్రయం ప్రయాణికులకు సౌకర్యవంతమైన నిరాటంకమైన ప్రయాణానుభూతిని అందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. మీడియా స్వేచ్ఛ క్షీణిస్తోందని, వార్తలను నిర్భయంగా ప్రచురించే పరిస్థితి దేశంలో లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదుల ఉధృతి కొనసాగుతోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం 10.3 మీటర్లకు చేరుకుంది. సాధారణ సరస్వతి పుష్కర్ ఘాట్ల మెట్లపై నుంచి నదులు ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 55 అడుగులకు చేరడంతో 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పర్ణశాల స్నానఘట్టాలు మునిగిపోగా భద్రాచలంలోకి వరద రాకుండా మట్టి కట్ట నిర్మించారు. అంతర్రాష్ట్ర దుమ్ముగూడెం మార్గాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఇవాళ నుంచి మరో 5 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి ఈరోజు సాటర్డే స్పెషల్ స్నాక్ టైంలో మనం లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా హీరో నారా రోహిత్ కొంచెం గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. రామ్ గన్ని డైరెక్షన్లో కపాలి అనే సినిమాలో నటిస్తున్నారు నారా రోహిత్. పురాణాలతో కూడిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ సినిమాట కపాలి. నెక్స్ట్ వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నటువంటి ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నారు. అలాగే హౌస్ నెంబర్ 47, సారీ ఆదర్శ కుటుంబంతో పాటు ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. దీంతోపాటు చినిమిల్లి మణికుమార్ డైరెక్షన్లో వస్తున్న సౌండ్ ఇంజనీర్ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ రోల్లో నారా రోహిత్ కనిపించబోతున్నారట. అంటే వరుసగా మూడు సినిమాల్లో నారా రోహిత్ చాలా బిజీగా ఉన్నారన్నమాట. మరి ఇది నారా రోహిత్ సినిమాల గురించినటువంటి అప్డేట్. మరి నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చెప్తాను, లేటెస్ట్ మూవీ అప్డేట్. నారా రోహిత్ నటించిన సోలో మూవీ నుంచి మరుమల్లెల వాన అనే పాటను ఇప్పుడు వినొచ్చేద్దాం. స్టే ట్యూన్డ్, తర్వాత మళ్ళీ బోరడ్ అప్డేట్స్ చెప్తాను. మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహ
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిని నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో

వెల్కమ్ బ్యాక్ టు స్నాక్ టైమ్. మరి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మాట్లాడుతూ ఉన్నాను కదా. నెక్స్ట్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఫౌజీ సినిమా డిసెంబర్ 3 రిలీజ్ కాబోతోందట. ఈ మూవీ టీం రీసెంట్గా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. షూటింగ్ చివరిలో ఉన్న ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్లో కనిపిస్తారట. ఆయనకి జోడీగా ఇమాన్వి నటిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీ రోల్స్లో కనిపించబోతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో వెయిట్ చేద్దామా? ప్రస్తుతానికి మాత్రం రాధేశ్యామ్ నుంచి నగుమోము తారలే వినొచ్చేద్దాం. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట మీకోసం. స్టే ట్యూన్ టు AIR FM Rainbow 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వెల్కమ్ బ్యాక్ టు స్నాక్ టైమ్. మరి స్నాక్ టైంలో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే, మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో వస్తున్న ఇంకా టైటిల్ పెట్టని సినిమా గురించి ఒక అప్డేట్ అయితే చెప్తాను. భారీ యాక్షన్ సీన్స్లో చిరంజీవి ఈ సినిమాలో నటిస్తున్నారట. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత చిరంజీవి బాబీ కాంబినేషన్లో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమా మీద చాలామంది చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి మెగా 158వ చిత్రంగా ప్రస్తుతం ఒక టైటిల్ అయితే ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. త్వరలోనే టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తామని టీమ్ అనౌన్స్ చేసిందండి. అప్పుడే మనకి పూర్తి వివరాలు అనేది తెలుస్తాయన్నమాట. ప్రస్తుతానికి మాత్రం మనం మన శంకరవర ప్రసాద్ గారి మూవీ నుంచి మీసాల

0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

వెల్కమ్ బ్యాక్ టు స్నాక్ టైమ్. నేను మీ ఆర్జే లక్కీ. మరి నెక్స్ట్ లేటెస్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే, రామాయణ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడి పాత్రలో యష్ నటిస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కాబోతోందట. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ బాగుందని అందరూ అంటున్నారు. రామానంద సాగర్ డైరెక్ట్ చేసిన టెలిసీరియల్లో రాముడిగా అందరికీ కనువిందు చేసిన అరుణ్ గోవిల్ ఇప్పుడు దశరథుడి పాత్రలో కనిపిస్తూ ఉండడం విశేషం. ఇదండి రామాయణ మూవీ గురించి అప్డేట్ అన్నమాట. నెక్స్ట్ మరో అప్డేట్ చెప్తాను పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
2: వెల్కమ్ బ్యాక్ టు స్నాక్ టైమ్. నేను మీ ఆర్జే లక్కీ. తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్, ఈ నగరానికి ఏమైంది, ఈ సినిమా గుర్తుంది కదా. 2018లో వచ్చినటువంటి ఈ సినిమాలో విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేష్ నటించారు. అయితే దీనికి సీక్వెల్గా కూడా వస్తోంది, అంటే పార్ట్ 2.

వస్తుందని మనందరికీ తెలుసు కదా. దీనిని ఈ నగరానికి ఏమైంది రిపీట్ అనే పేరుతో తీసుకొస్తున్నారు మన ముందుకి. ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్లో కనిపిస్తారు అని టాక్ నడుస్తుంది. అయితే ఈ మూవీ నేమ్ అంటే టీమ్ నుండి కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ సినిమా మాత్రం నవంబర్ 19న రిలీజ్ చేయబోతున్నారట. సో ఇందులో నందమూరి బాలకృష్ణ గారు గెస్ట్ రోల్లో నటిస్తారు అనేది మాత్రం ప్రస్తుతానికి నడుస్తుంది.

అనేది మాత్రం ప్రస్తుతానికి నడుస్తున్న టాక్. ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది ఈ మూవీ గురించి అప్డేట్. ప్రస్తుతానికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విను చేద్దాం. వింటూనే ఉండండి AIR FM రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

మయం స్నాక్ టైంలో మరి నెక్స్ట్ అండ్ లాస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఈ అవర్లో వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. ఎస్ రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా 2 అక్టోబర్ రిలీజ్ చేస్తున్నారట. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ మిడిల్ క్లాస్ కుటుంబ పెద్దగా కనిపిస్తారట. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలని త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించారు. అయితే వీళ్ళిద్దరి కాంబోలో ఈ సినిమా రావడం అనేది ఇప్పుడు టాక్ నడుస్తుందన్నమాట. సో ఈ సినిమా కోసం మనం వెయిట్ చేయాలి 2 అక్టోబర్ వరకు. ప్రస్తుతానికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. ఈ పాట తర్వాత న్యూస్ అప్డేట్స్, న్యూస్ అప్డేట్స్ తర్వాత తాజా ట్యూన్స్లో లేటెస్ట్ పాపులర్ హిట్స్ విందాం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ విద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు 2026పై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. భావ

ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా బిల్లును రూపొందించడమే లక్ష్యమన్నారు. భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం మొత్తం ప్రతిభావంతులైన యువత సామర్థ్యాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవడం అవసరమని ప్రధానమంత్రి విశాఖపట్నంలో నూతన సెమీకండక్టర్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన సందర్భంగా చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి వీధిని అభివృద్ధి చేసి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ములుగు జిల్లాలో వరద ఉధృతి పరిస్థితులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నీటి మట్టం 3 ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువ కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ చెప్పారు. రాష్ట్రంలో వెంట నుంచి మరో 5 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో మొట్టమొదటి పాట మా ఇంటి బంగారం మూవీ నుంచి తస్సాదియ్య అనే పాట ప్లే చేయబోతున్నాను. చిన్మయి శ్రీపాద పుణ్యసెల్వ పాడిన ఈ పాటకి రెహమాన్ లిరిక్స్ అందించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న లేటెస్ట్ పాపులర్ హిట్ ఏంటి అంటే ఛాంపియన్ మూవీ నుంచి గిరగిర గింగిరాగిరే. రామ్ మిరియాల పాడిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ అందించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: మీరు వింటున్నారు AIR FM రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ లో మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట రాబిన్ హుడ్ మూవీ నుంచి అదిదా సర్ప్రైజ్. అనురాగ్ కులకర్ణి, నీతిమోహన్ పాడిన ఈ పాటకి చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ ఇప్పుడు మీకోసం. స్టే ట్యూన్డ్.

0: అబ్బా ఇంకొంచెంసేపు ఉంటే బాగుండేది.
1: డిసప్పాయింట్ అవ్వకండి. మీరా గారు మనం స్టార్ట్ చేద్దాం.
2: ఆఫ్ కోర్స్ రాబిన్.
3: మ్యూజిక్ స్టార్ట్.

మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట సర్ మూవీ నుంచి మాస్టారు మాస్టారు. శ్వేతామోహన్ పాడిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. జీవి ప్రకాష్ కుమార్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brau.ac.in లో పొందవచ్చు.

తాజా ట్యూన్స్ లో నెక్స్ట్ సాంగ్ హాయ్ నాన్న మూవీ నుంచి గాజు బొమ్మ. హెష్మ అబ్దుల్ వాహబ్ పాడిన ఈ పాటకి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. హెష్మ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
0: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: ఇప్పుడు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డాక్టర్ సౌమ్య సింహాద్రి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఈ అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ సింహాద్రి సౌమ్య గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సౌమ్య గారు.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుత కాలంలో స్త్రీలలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము. అంటే అది కేవలము ధనిక వర్గాలేని కాదు, పల్లెటూర్లలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ సమస్యను గమనిస్తుంటున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు?
1: ఒకప్పుడు భారతదేశంలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా ఉండేది, నెక్స్ట్ బ్రెస్ట్ వచ్చేది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎఫ్లూవెంట్ లైఫ్ స్టైల్, అంటే ఆధునికత ఎక్కువ ఉండే చోట్లలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు మన ఎకనామిక్ స్టేట్

0: లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు మన ఎకనామిక్ స్టేటస్ కానీ మన సోషల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ, మనం వెస్టర్నైజ్ అయ్యే కొద్దీ, హైజీన్ అవన్నీ పెరిగే కొద్దీ ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లు తగ్గి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. దీనికి కారణాలు అనేది మన జీవనశైలి చాలా మారిపోయింది. అన్ని అలవాట్లు, ఆహారపు అలవాట్ల నుంచి అన్నీ పూర్తిగా మారాయి. అంటే ఆడవాళ్ళకి ఎక్కువ కామన్, ఆ వయసు పెరిగే కొద్దీ, అంటే మన ఋతుస్రావం ఆగిపోయాక బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది మనకి చాలా హైగా ఉంటుంది. 50 ఇయర్స్ లోపు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ కంపేర్ టు 50 ఇయర్స్ అబవ్. ఇంకొకటి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ పరంగా చూసుకుంటే సంతానలేమి అనేది ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల. ఇంకొన్ని హార్మోనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే మనం, అంటే ఫస్ట్ కాన్పు 35 ఇయర్స్ తర్వాత అయితే అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ ఇన్ విమెన్, ఆల్కహాల్ ఇంటేక్ ఇన్ విమెన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే ఇవి మన చేతుల్లో ఉన్న కొన్ని, కొన్ని మన చేతుల్లో లేవు. అంటే మన జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది అలాంటివి మనం మార్చలేం, అది ఒత్తి 5 to 10% మాత్రమే.
1: అంటే వంశపారంపర్యంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, అయితే 5 నుంచి 10%
0: 10% మాత్రమే, 90% జెనెటిక్ కాదండి. ఆ మ్యుటేషన్ ఎందుకు వస్తుంది? మనం ఇందాక అనుకున్నట్టు కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు.
1: మామూలుగా ఒక మాట వింటుంటాను డాక్టర్ గారు, కలికాలం కలికాలం అంటారు కష్టం వచ్చినప్పుడు, ప్రస్తుతం ఇది కల్తీ కాలం అయిపోయింది, ఇది కూడా మనకు సమస్యాత్మకంగా మారిపోయింది.
0: అవునండి. సో కల్తీ ఉన్నప్పుడు కూడా మన చేతిలో కొన్ని ఉన్నాయి. సో ఒకప్పుడు మేబీ 20 ఇయర్స్ బ్యాక్ ఆర్ 10-15 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మామూలుగా బయట తినటం అనేది సంవత్సరానికి 2-3 సార్లు ఏదో స్పెషల్ ఒకేషన్ ఉంటే అయ్యేది.
1: అల్ట్రా
0: ముందు
1: అల్ట్రా
0: అన్ని
1: ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఎక్కువ.
0: అల్ట్రా ప్రాసెస్ ఫుడ్, ఇంట్లో వండుకొని తినటం అనేది ఇప్పుడు ఎవ్రీబడీస్ వర్కింగ్, అందరూ పనిచేస్తున్నారు. సో కుదరకపోతే జస్ట్ బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం.
1: డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డట్టుగా తెలుసుకోవాలంటే ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలంటారు?
0: సో ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడటంకి ముందు మనము మన నార్మల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలండి. అది మనము లేట్ టీన్స్ నుంచి ఆర్ ఎర్లీ 20s నుంచి జస్ట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. మనకు ఆ వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని కాదు. ఏంటంటే నార్మల్ అంటే ఏంటో తెలిస్తే అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు కనుక్కోగలుగుతాం, ఎర్లీగా చూడగలుగుతాం. సో ఫస్ట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సెల్ఫ్, మనం డాక్టర్కి వెళ్ళే ముందు మనం ఎలా చేసుకోవాలి. సో అది ఋతుస్రావం ఆగిపోయిన వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, ఋతుస్రావం ఆగని వాళ్ళు పీరియడ్స్ అవుతున్న వాళ్ళకి ఒక విధంగా. సో పీరియడ్స్ అవుతున్న వాళ్ళందరూ పీరియడ్ అయిపోయిన 5th to 7th డే జస్ట్ స్నానం చేసేటప్పుడు మిర్రర్ ముందు నుంచొని బ్రెస్ట్ స్కిన్లో ఏమన్నా చేంజ్ ఉందా, చనుమొలలు అంటే నిప్పిల్స్ నార్మల్గా ఉన్నాయా, లోపలికి లాగి ఉన్నాయా, లోపలికి రిట్రాక్టెడ్ నిప్పిల్ అంటాం, లోపలికి లాగి ఉన్న నిప్పిల్స్ కొంతమందికి కంజెనటిల్గా అంటే పుట్టుకతో వచ్చే ఒక ఇది ఉంటుంది, వాళ్ళలో నో ప్రాబ్లం. ఈ మధ్య కాలంలో చనుమొలలు లాగినట్టున్నా, స్కిన్లో ఏమైనా చేంజెస్ అంటే జస్ట్ ఒక ఏరియాలో రెడ్ ప్యాచ్ లాగా అయినా, లేకపోతే లోపలికి లాగినట్టు ఉంటుంది, మిగతా స్కిన్ అంతా నార్మల్గా ఉంటుంది ఒక దగ్గర లాగినట్టు, లేకపోతే నారింజ తొక్కలో గుంటలు ఉంటాయి కదా చిన్న చిన్న, ఇది ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటాం, అది వచ్చినా. సో ఇవన్నీ జస్ట్ బేసిక్ స్కిన్ చేంజెస్, మీరు ముట్టుకోని అవసరం లేదు కూడా, జస్ట్ చూస్తే తెలిసేది. నెక్స్ట్ ఏం చేస్తామంటే నిప్పిల్ డిశ్చార్జ్ ఏమన్నా ఉందా అని అడుగుతాం. ఎందుకంటే అన్లెస్ ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో తప్ప ఇన్ నార్మల్ కండిషన్స్లో నిప్పిల్ డిశ్చార్జ్ అనేది ఉండదు. అందరికీ మిల్క్ డక్ట్స్ అనేవి నిప్పిల్ దగ్గర 16 to 20 మిల్క్ డక్ట్స్ విల్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. సో ఆ మిల్క్ డక్ట్స్ నుంచి బ్లడ్ స్టెయిన్డ్ నిప్పిల్ డిశ్చార్జ్డ్, అది మోస్ట్ సిగ్నిఫికెంట్. ఒకే ఒక రంధ్రం నుంచి బ్లడ్ స్టెయిన్డ్ నిప్పిల్ డిశ్చార్జ్ స్పాంటేనియస్గా వస్తే ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ని కలవాలి. తర్వాత చేత్తో స్నానం చేసేటప్పుడు సబ్బుతో చూసుకోవాలన్నమాట, ఫింగర్ టిప్స్ ఫ్లాట్గా పెట్టి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి సర్క్యులర్ మోషన్స్లో, బయట నుంచి లోపలికి లోపల నుంచి బయటికి. ఎటువంటి గడ్డ అయినా మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ చేతికి తగిలే గడ్డలు ఇలా చూసుకుంటే. అలానే చంకలో కూడా చూసుకోవాలి. ఋతుస్రావం అయ్యే వాళ్ళకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత చూసుకోవాలి, ఆగిపోయిన వాళ్ళకి ఎప్పుడైనా మంత్లీ వన్స్, మేబీ ఒక ఫస్ట్ సండేనో లాస్ట్ సండే అని గుర్తుపెట్టుకుని పెట్టుకుంటే ఇది సరిపోతుంది. ఇవన్నీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. తర్వాత ఏంటంటే స్క్రీనింగ్ అనేది ఉంటుంది. మనము మోస్ట్ కామన్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ అనేది చేసుకుంటాం, అండ్ ఈ స్క్రీనింగ్ టెక్నిక్ అనేది మనకి అందుబాటులో ఉన్నప్పుడు చేస్తాం. సో బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటంటే మ్యామోగ్రామ్ విత్ సోనోగ్రామ్ ఇస్ ద స్క్రీనింగ్. స్క్రీనింగ్ అనేది ఎందుకు చేస్తామంటే మనం ది ఎర్లియర్ స్టేజెస్లో కానీ ప్రీ క్యాన్సరస్ స్టేజెస్లో పట్టుకోవడానికి. స్క్రీనింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే తొలినాల్లో గుర్తించడం వల్ల వాళ్ళకి సర్వైవల్ అనేది

0: ఎక్సలెంట్గా ఉంటుంది. తీసుకోవాల్సిన చికిత్సా విధానాలు కూడా తక్కువగా ఉంటాయి. సో దాని గురించి స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ రీజన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ అవర్ కంట్రీ. ప్రస్తుతం హైదరాబాద్ ఇస్ ఫస్ట్, మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాం అందులో ఇన్ ద ఎంటైర్ కంట్రీ.
1: డాక్టర్ గారు, ఒకసారి క్యాన్సర్గా నిర్ధారించబడిన తర్వాత మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన చికిత్సను మనం ప్రస్తుతం అందుబాటులో ఉందంటారు?
0: సో ఫస్ట్ మనం మ్యామోగ్రామ్ చేయించుకున్నాక ఒక మనకి బైరాడ్ స్క్రీన్ ఇది అని ఇస్తారండి, 1, 2, 3, 4 and 5. సో బైరాడ్ స్కోరింగ్ని బట్టి మనము నిర్ధారించడానికి ఒక ముఖ పరీక్ష అడుగుతాం, కోర్ బయోప్సీ అనేది. కోర్ బయోప్సీ మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయ్యాక 2 థింగ్స్ అండి, బ్రెస్ట్ క్యాన్సర్లో టైప్స్ ఉన్నాయి ప్లస్ స్టేజ్. స్టేజింగ్ అనేదానికి మనం మిగతా బాడీని స్క్రీన్ చేస్తాం, లంగ్స్, బోన్స్, లివర్, లింఫ్ నోడ్స్కి పాకిందా. సో లోకలైజ్డ్ టు బ్రెస్టా అంటే ఎర్లీ స్టేజా, బ్రెస్ట్ దాకి చంకలో లింఫ్ నోడ్స్కి వెళ్ళిందా, నెక్స్ట్ స్టేజ్, ఆర్ మిగతా బాడీకి ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా అనేది స్టేజింగ్. స్టేజింగ్ కూడా అయిపోయాక ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సపోజ్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1 or 2 అని వచ్చింది, బట్ స్టిల్ మనం టైప్ అనేది తెలుసుకోవాలి. స్టేజ్ 4 రకాలు, టైప్స్ కూడా 4 రకాలు. ఆ బయాప్సీ చేసిన దాని మీదే ER, PR, HER2, KI67 అని 4 పరీక్షలు చేస్తామండి. సో దాన్ని బట్టి అది లూమినల్ ఏయా, లూమినల్ బీయా, ట్రిపుల్ నెగిటివా, HER2 పాజిటివ్ అనేది తెలుస్తుంది మనకి. సో ఫర్ ద అదే స్టేజ్కి ఈ టైప్ను బట్టి ట్రీట్మెంట్ అనేది మారిపోతుంది. సో కొంతమంది అనుకుంటారు, అరే నీకు స్టేజ్ 1 వచ్చింది, నాకు స్టేజ్ 1 వచ్చింది కదా, మరి నీకేంటి ఫస్ట్ కీమోథెరపీ వచ్చారు, నాకు డైరెక్ట్గా సర్జరీ చేశారు, అదేంటి అట్లా అంటే, సో టైలర్డ్ ట్రీట్మెంట్ అంటాం దీన్ని, బేస్డ్ ఆన్ వాళ్ళ టైప్,
1: ఏ స్టేజ్లో ఉంది,
0: ఏ రకమైన క్యాన్సర్ని బట్టి. సో ఈ రకాన్ని బట్టి మనము డిసైడ్ చేస్తామండి. ఈ ట్రిపుల్ నెగిటివ్ అండ్ HER2 పాజిటివ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఎనీథింగ్ అరౌండ్ 2 or more centimeters ఆర్ ఎట్లీస్ట్ 1.5-2 centimeters కూడా HER2 ఎన్రిచ్డ్ అంటే మనం ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం విత్ టార్గెటెడ్ థెరపీ. సో థెరపీస్లో మనము ఏదైతే ఫస్ట్ న్యూ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం, న్యూ అడ్జువెంట్ సర్జరీకి ముందు చేసేది కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, అన్నిటికీ అన్ని వాడము. ఇప్పుడు HER2 పాజిటివ్కి టార్గెటెడ్ థెరపీ విత్ కీమోథెరపీ ఇస్తామన్నమాట. ట్రిపుల్ నెగిటివ్ అనుకోండి, ఇప్పుడు నోడ్ పాజిటివ్ అవన్నీ అయితే వీ విల్ గివ్ అలాంగ్ విత్ టార్గెటెడ్ థెరపీ, అలాంగ్ విత్ ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ.
1: వ్యాధి నిర్ధారణను బట్టి, ఆ పేషెంట్ అవసరాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్ ఏది కరెక్ట్ అనేది డాక్టర్ గారు నిర్ణయిస్తారు. డాక్టర్ సౌమ్య గారు, ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబ సభ్యుల పాత్ర ఏ రకంగా ఉండాలి?
0: కుటుంబ సభ్యుల పాత్ర అనేది అంటేనండి, ఇప్పుడు డిసిషన్ మేకింగ్ వస్తుంది, మేము పేషెంట్కే చాయిస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ అనేది వచ్చినప్పుడు రొమ్ము మొత్తం తొలగించుకోవాలా లేకపోతే ఉంచుకోవచ్చా అనేది చాలా మట్టుకు చాలామందికి ఆప్షన్ ఉంటుంది. అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్, రొమ్ము ఉంచుకొని కూడా సర్జరీ చేయించుకోవచ్చు. కొంతమందికి డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ అండ్ ఎక్స్టెంట్ రొమ్ము మొత్తం తొలగించి రావచ్చు. సో ఈ డిసిషన్ తీసుకున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పేషెంట్ని చూస్ చేసుకొనివ్వాలి. అంటే ఒక రూమ్లో 4 ఆడవాళ్ళు ఉంటే ఒకరికి కావాల్సింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. సో వాళ్ళ డిసిషన్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి అన్ని ప్రోస్ అండ్ కాన్స్ మేము చెప్తాం. రొమ్ము మొత్తం తొలగించుకున్నంత మాత్రాన వాళ్ళు ఎక్కువ నాళ్ళు బతుకుతారని కాదు, వీళ్ళు తక్కువ నాళ్ళు బ్రతుకుతారని కాదు, సర్వైవల్లో డిఫరెన్స్ ఉండదు వాళ్ళు చేయించుకునే సర్జరీని బట్టి. అంటే రెండు చేయడానికి ఛాన్స్ ఉన్నప్పుడు లోకల్ రికరెన్స్ రేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, 5% కొన్ని వీళ్ళలో కాస్త ఉండొచ్చు హైయర్ దెన్ ద మాస్టెక్టమీ గ్రూప్ అని.
1: సో సమస్య తీవ్రతను బట్టి అది ఇచ్చే లాభాన్ని బట్టి బేరేజ్ వేసుకొని ట్రీట్మెంట్.
0: సో మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్కి, వ్యాధిగ్రస్తునికి ఏది ఇష్టమో, వాళ్ళని వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో లెట్ దెమ్ డిసైడ్. పక్కనోళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు డిసిషన్ వాళ్ళ కోసం తీసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు కొంచెం సపోర్ట్ అనేది ఇంట్లో అవసరం పడుతుందండి. అంటే న్యూట్రిషనల్గా హెల్ప్ చేయడం అను, ఆ టైంలో వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ కొంచెం కావాల్సి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఫిజికల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వగలిగితే దే విల్ డూ వెల్.
1: డాక్టర్ గారు, ఆహారం పట్ల కానీ నిత్య జీవితంలో ఉండే జీవన శైలి పట్ల కానీ ఏ రకమైన మార్పులు తీసుకోవాలంటారు?
0: సో ట్రీట్మెంట్ ఎస్పెషలీ కీమోథెరపీ అయి తీసుకుంటున్నప్పుడు అండి మన ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుంది డ్యూరింగ్ దట్ టైం అనమాట. సో మేము క్రౌడ్స్ అవాయిడ్ చేయమంటాం, ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ తినమంటాం, గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయమంటాం, ఇంట్లో ఎవరైనా ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయమంటాం. యూజువల్గా ఏంటంటే వీళ్ళు చికిత్స తీసుకుంటున్నప్పుడు బయట వాళ్ళ నుంచి వీళ్ళ

0: హార్ అవ్వచ్చు, కానీ వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఇది కమ్యూనికబుల్ కాదు, వాళ్ళకి ఇచ్చే మందులు వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళదు. మెనీ పీపుల్, చాలామంది అనుకుంటారు అమ్మో వీళ్ళ కీమోథెరపీ ఎక్కించారు కదా, వీళ్ళని ముట్టుకుంటే మన కీమోథెరపీ డ్రగ్స్ వచ్చేస్తాయేమో అని. అది దట్ అది కాదు. వాళ్ళకే బయట వాళ్ళ నుంచి ఏమన్నా ఇబ్బందులు రావచ్చు, కానీ వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఏది సోకదు. అది వన్ థింగ్.
1: డాక్టర్ గారు, చికిత్స తీసుకునేటప్పుడు మనము, మీరు అన్నారు వ్యాధి నిర్ధారణ, సెల్ఫ్ ఎగ్జామినేషను, బయాప్సీ, ఈ టెస్ట్లను డిసైడ్ చేసి ఒక నిర్ధారణ వచ్చిన చికిత్స, ఇది రాకుండా ఏదైనా వ్యాక్సిన్ ఉందంటారా?
0: బ్రెస్ట్ క్యాన్సర్కి ఇంకా ఏది వ్యాక్సిన్ లేదండి, వ్యాక్సిన్ అయితే లేదు. మనం ఓన్లీ మనకున్న టూల్స్లో ఏంటంటే స్క్రీనింగ్ ఒకటిను, జెనెటిక్గా ఫ్యామిలీ హిస్టరీ కొంతమందికి ఉన్న వాళ్ళలో కొన్ని సిండ్రోమ్స్ అంటామన్నమాట, BRCA1, BRCA2. వీళ్ళని ఏంటంటే ఎర్లీగా స్క్రీనింగ్ అనేది చేయటం, ప్రొఫైలాక్టిక్ అంటే ఏదన్నా వచ్చే ముందే మనము చికిత్స ఇవ్వడం, ఎందుకంటే వాళ్ళకి హై రిస్క్ ఉందని మనం తెలుసుకోవడం. ఈ BRCA2 పాజిటివ్ వాళ్ళలో అరౌండ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో అండాశయాలు తీసేస్తాం, రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీ అంటాం, అండాశయాలు తీసేయటము. కొంతమంది అన్ అదర్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటాం దీన్ని, ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీస్ కూడా చేయించుకుంటారు, పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది స్క్రీనింగ్ కూడా ఆప్షన్ ఉందన్నమాట. ఇంకొకటి కీమో ప్రివెన్షన్ అంటాం, ట్యాబ్లెట్ ఫామ్స్ పెడతాం వీళ్ళలో రిస్క్ రెడ్యూసింగ్ కోసం. ఇవన్నీ మనకి అంటే వీళ్ళు హై రిస్క్ మనుషుల్లో, హై రిస్క్ ఉన్న వాళ్ళలో జెనెటికలీ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ ఫ్యామిలీలో రన్నింగ్ వాళ్ళలో ఆఫర్ చేస్తాం ఇవన్నీ.
1: అదర్వైజ్ మామూలుగా మీరు అన్నట్టు 90% ఈ క్యాన్సర్లు మన నిత్య జీవన శైలిలో వచ్చే మార్పులు, ఆహారంలో వచ్చే మార్పులు, మనం ఉంటున్న పరిస్థితుల వల్ల వచ్చే మార్పుల వల్ల సంభవించే, కాబట్టి వాటి పట్ల సరైన జాగ్రత్త తీసుకొని మీరు చెప్పినట్టుగా డ్యూరింగ్ మెనిస్ట్రియల్ సైకిల్లో ఉన్నప్పుడంతా కూడా ఒక పరీక్ష, ఆ తర్వాత మీనోపాస్ తర్వాత ఒక పరీక్షలు క్రమబద్ధంగా చేసుకున్నట్లయితే అలాంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే తొలినాళ్ళలోనే గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకొని నార్మల్ లైఫ్ జీవించడానికి అవకాశం ఉందంటారు. కాబట్టి ఇది ఒక స్టిగ్మటైజ్డ్ విషయం కింద చూడకుండా ఎదిగిన ప్రతి ఒక్కరిలో కూడా వీటి పట్ల సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
0: డెఫినెట్గా ఉంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు సౌమ్య గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.

ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డాక్టర్ సౌమ్య సింహాద్రి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా కడుపు నిండిపోయింది బంగారా.

0: सीएम जय, अब गरीबों की जय।
1: फ्रॉम द रॉक्स ऑफ बोनगिर टू द लेक्स ऑफ वरंगल, तेलंगाना सिंग्स इट्स स्टोरी
2: इन एवरी फोक सॉन्ग, एवरी डांस, एवरी रील ऑफ सिनेमा, द स्पिरिट ऑफ आवर लैंड शाइन्स।
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour. Telangana,
2: the voice of our home state.
4: Well, friends, Gen Z. యువత గుండె చప్పుడు వింటున్నారు. 6:14 స్టూడియో క్లోక్ కలిఫ్లీ షోస్ అండ్ దిస్ ఇస్ యూ జోగ్ డాక్టర్ దీపాని దానకవి అండ్ యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, మరి సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి కదా. సో ఈ మార్పులని సరికొత్త ఉపాధి అవకాశాలన్నీ సృష్టిస్తున్నాయి ఈ మార్పులు. సో మనం ఎప్పుడైనా సరే ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటాము, ముఖ్యంగా యూత్. సో ట్రెండ్ని సెట్ చేయాలన్నా ట్రెండ్ని ఫాలో అవ్వాలన్నా కాదేది యువతకి అసాధ్యం అని అంటున్నారు. అండ్ సో ఈ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న టాప్ ట్రెండ్ అండ్ దాని ద్వారా లభించే అవకాశాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. స్టే ట్యూన్డ్.
5: రో రో,

వెల్ టెక్నాలజీ అప్డేట్లో భాగంగా చాట్ బాట్స్, ఆటోమేషన్, డేటా అనలిటిక్స్ ఇలాంటి రంగాల్లో ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న సాంకేతికత ఏఐ, విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐ అండ్ ఎంఎల్. సో ఈ ఏఐ ఎంఎల్ కనుక మనం నేర్చుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంజనీరింగ్, అలాగే మెషిన్ లెర్నింగ్లో రీసెర్చర్, అలాగే డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకి ప్రస్తుతం అయితే విపరీతమైన డిమాండ్ ఉంది. మాట్లాడుకుందాం.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
4: ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ మనం కొంతమంది మన క్లోజ్ రిలేటివ్స్ కావచ్చు లేదా వార్తల్లో కానీ వింటూ ఉన్నాం ఏంటంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోతున్నారు అని చెప్పేసి. సో డిజిటలైజేషన్ పెరుగుతున్న కొద్దీ సైబర్ దాడుల ముప్పు మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. సో కంపెనీలు కూడా వాళ్ళ డేటాను రక్షించుకోవడానికి భారీగా ఖర్చు చేస్తున్నాయి. సో సైబర్ సెక్యూరిటీ ఈస్ ద బేసిక్ థింగ్. ఇప్పుడు చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీ అప్డేట్స్లో భాగంగా నేర్చుకుంటుంది ఈ సైబర్ సెక్యూరిటీ. మరి సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే మనకి ఏ అవకాశాలు ఉన్నాయంటే సైబర్ సెక్యూరిటీ అనలిసిస్ట్గా పనిచేయచ్చు, అలాగే ఎథికల్ హ్యాకర్గా పనిచేయచ్చు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్ ఇలాంటి పోస్ట్లో మంచి మంచి జీతాలు ఉంటాయి. అలాగే వీళ్ళు కనుక ఈ టెక్నాలజీని ఇంకా అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ అండ్ స్కిల్ రెండు కూడా అప్గ్రేడ్ చేసుకుంటే మంచి 5 అంకెల జీతంతో సెటిల్ కూడా అవ్వచ్చు అన్నమాట. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.
5: తింటికి పప్ప
6: దిగిడి దిగిడి
5: తింటికి పప్ప
6: తింటికి
5: పప్ప
6: దిగిడి దిగిడి
5: తింటి

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: Did you know there's a theater fest at Ravindra Bharati tonight?
3: What? I had no clue.
2: That's why you need Vibrant Hyderabad.
3: Vibrant Hyderabad? What's that?
2: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
3: Sounds like the ultimate city guide on radio.
2: Exactly. Hyderabad and Secunderabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
3: Catch the vibe.
2: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
4: Well, maximum companies kuda artificial intelligence vinyogani pedda sthayilo penchukovalani chustunnayi anamata. Ante kaakunda vaalla daggara unna ee paatha technology vyavasthalanu aadhunikarinchukovalsina avasaram entaina undi ani చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. వాటి వల్ల ఈ డేటా సాఫ్ట్వేర్ ఇంకా కొన్ని సదుపాయాలు కూడా వాళ్ళకి కావాలి అని భారీగా పెట్టుబడులు పెడుతున్నారట. సో అందుకని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా అనలిటిక్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కోర్సులు అయ్యాయి ఇప్పుడు. సో మన జెన్జీస్ ఆల్రెడీ ఏఐ టెక్నాలజీని బాగా వాడుతున్నారు. అండ్ ఏఐ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, ఈ డేటా సైన్స్ అనేది ఇప్పుడు పెద్దపీట వేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా అని అనడంలో అతిశయక్తి లేదు. వాళ్ళు మనం ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: 101.9 Telanganam, Telangana's heartbeat on air.
1: So technology update లో భాగంగా స్మార్ట్ హోమ్ స్మార్ట్ సిటీల నిర్మాణం చాలా వరకు కూడా ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. లైక్ మనము ఈ కామర్స్లో బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. గృహోపకరణాలు కావచ్చు, కార్లు కావచ్చు, అలాగే పరిశ్రమలకు యంత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్ ద్వారానే ఈ అనుసంధానం చేస్తుంటాము, విచ్ ఎస్ ఐఓటీ. సో ఇది కనుక మనం నేర్చుకున్నట్లయితే జెన్సీ, సో దానిలో ఐఓటీ డెవలపర్గా అవకాశాలు ఉన్నాయి. ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్లా వాళ్ళు కెరీర్ ఆప్షన్స్ కూడా ఎన్నుకోవచ్చు అన్నమాట. సో దాని తర్వాత మరి ఈ టెక్నాలజీస్ అన్నీ లైక్ ఐఓటీ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క టెక్నాలజీలో మీకు ఇష్టమైన టెక్నాలజీలో నాలెడ్జ్ మీకు ఎంతవరకు ఉంది అనేది టెస్ట్ చేసుకొని మీ స్కిల్స్ని ఎప్పటికప్పుడు కనుక అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాయి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

అవి చేయడం వల్ల గ్లోబల్ సర్టిఫికేషన్ పూర్తి చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం థియరీకి కాకుండా లైవ్ ప్రాజెక్ట్స్ పైన పనిచేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా కనుక మన స్కిల్ని మనం ఎక్కువగా డెవలప్ చేసుకుంటూ లైవ్ ప్రాజెక్టులు పని చేసుకుంటూ ఈ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువగా నేర్చుకొని ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఎక్కువగా నేర్చుకొని మన స్కిల్ని ఇంకా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకొని టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా భవిష్యత్తులో అత్యుత్తమ అవకాశాలు ఈ సాంకేతిక మార్పుల ద్వారా మనకు వచ్చే అవకాశం ఎంతైనా ఉందన్నమాట. ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద జెన్జీ. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ జెన్జీ యువతగా ఉండే చెప్పుడు. స్టే విత్ మీ.

సో ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా మనం అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ పాత టెక్నాలజీలకి పరిమితం కాకుండా కొత్త స్కిల్స్ని నేర్చుకోవాలి ఖచ్చితంగా. అలాగే సర్టిఫికేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ సర్టిఫికేషన్ ఉండాలి.

FM Rainbow 101.9. జనరల్గా మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకు ఈ పని చేస్తున్నాం, దీనివల్ల మనకు వచ్చే ఫలితం ఏంటి, ఇందులో నిజంగా మనం విజయం సాధించగలుగుతామా లేదా అని ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా మనం జనరల్గా ఏ పనిని కూడా మొదలు పెట్టాం కదా. అయితే మనం ప్రయత్నిస్తుంటాము, ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. అలా మనము కష్టపడి

కష్టపడి ఖచ్చితంగా ఏదో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుంటాం. సో అవకాశం ఒక పక్షిలా ఉంటుంది, అది ఒక ప్రదేశంలోనే ఉండదు, కాబట్టి ఒక చోటు నుంచి మరో చోటుకి పోతూనే ఉంటాయి అవకాశాలన్నీ. ఇవాళ మనకు కావచ్చు, మళ్ళీ రేపు వేరే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. సో మనకొచ్చిన అవకాశాన్ని మనము అందిపుచ్చుకోకుండా చేజార్చుకున్నప్పుడు, అది వేరే వాళ్ళు ఆ అవకాశాన్ని పొందినప్పుడు మనకు చాలా బాధేస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లలో. దానికన్నా కొంచెం బెటర్ వచ్చి మనం మంచి బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేస్తున్న బెటర్ లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడేమో మంచిగా అనిపిస్తుంది, లేకపోతే అయ్యో నేను ఎందుకు అలా చేశాను అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అలా మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా మీకు వచ్చిన ఒక మంచి ఆపర్చునిటీని, మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వదిలేసుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఉంటే కాల్ మీ ఆన్ 2323-0030, 2323-4821, 2970-4715 ఆర్ మై నెంబర్స్. హలో రెయిన్బో వింటున్నారు, గుడ్ ఈవినింగ్ ఆల్ ది లిసనర్స్ వాన్స్ అగైన్, అండ్ యూఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. హలో రెయిన్బో, విత్ యూర్ జాక్ డాక్టర్ దీపా నిదాన కవి, స్టే విత్ మీ.

జనరల్గా ఏళ్ల తరబడి నీళ్లలో ఉన్న రాయి ఎలా అయితే మెత్తపడదో, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దన్నమాట. సో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఎంత కష్టంగా ఉన్నా ప్రతి ఒక్కటి కూడా మనం తప్పకుండా ఎదుర్కోవాలి. ఇలా ఎదుర్కొంటేనే మనం అనుకున్నది సాధిస్తాం అన్న నమ్మకం కూడా మనలో ఉండాలి. సాధ్యం కాదు అంటే ఏ పని కూడా మనకు చేత కాదు, ప్రయత్నిస్తూ ఉండాలి. మనకు ఆపర్చునిటీస్ అన్నీ వస్తూ ఉంటాయి, ఆ వచ్చిన దాంట్లో బెస్ట్ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనము ముందడుగు వేయాలి. సో అలా మీ లైఫ్లో ఎప్పుడైనా మీకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తే, మీకు తెలియక ఆపర్చునిటీని వదులుకున్న సిచ్యువేషన్ ఉంటే, కాల్ మీ ఆన్ 2323-0030, 2323-48-22, 2323-48-21, అలాగే 2970-47-15 ఆర్ మై నెంబర్స్. స్టే ట్యూన్డ్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలకు వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: మీరు మిస్ అయిన ఆపర్చునిటీస్ కోసం కాల్ మీ ఆన్ 2323-0030, 2323-482-1, 2970-4715 ఆర్ మై నెంబర్. స్టే ట్యూన్.
1: Did you know there's a theater fest at Ravindra Bharati tonight?
2: What? I have no clue.
1: That's why you need Vibrant Hyderabad.
2: Vibrant Hyderabad? What's that?
1: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
2: Sounds like the ultimate city guide movie.
1: Exactly. Hyderabad and City Divide come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat. Catch the city.
0: వెల్ ఫ్రెండ్స్, మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో,
3: వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ డాక్టర్ నిదాన కవి గారు, శ్రీనివాసరావు మలక్పేట.
0: సో చెప్పండి.
3: ఏం చెప్పాలి చెప్పండి.
0: మీ లైఫ్ లో మీరు మిస్ అయిన ఆపర్చునిటీ.
3: ఏమా?
0: మీ లైఫ్ లో మీరు మిస్ అయిన ఆపర్చునిటీ.
3: ఓకే ఓకే. నేను మిస్ అయిన ఆపర్చునిటీ అంటే నాకు వాకింగేనమ్మా. ఎందుకంటే ఫస్ట్ 2015-16 లో బాగా నడిచేవాడిని, బట్ ఆఫ్టర్ దట్ 18-19 లో పట్టినే ఐ లాస్ట్ మై వాకింగ్ స్టెబిలిటీ. ఎందుకంటే యోగ బాడీ కాల్ ఈ సాయతికా పెయిన్ వచ్చినందువల్ల ఇప్పటికి కూడా స్టిల్ టుడే ఐఎమ్ జెలస్ అబౌట్ వాట్ ఎవర్ ది వాక్ ఇన్ మై పార్క్. నాకు అదే బాగా ఇది అనిపిస్తుంది, జెలసీ వస్తున్నాడు, అయ్యో నేను నడవలేకపోతున్నాను, అది ఎప్పటికైతుందో ఎప్పుడు తీరుతుందో, ఇప్పటికే 75. సో ఇన్ ఫ్యూచర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఐ డోంట్.

0: know, I may work or not already. I'm getting a lot of this thing is there.
1: Okay.
0: Misconception. Kabati, నేనేమో ఇంకా వర్క్ చేస్తానని అనుకోవటం లేదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ ఇట్.
1: ఓకే.
0: సో అది దొరికితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. లెట్ అస్ హోప్ ఎ గుడ్ డే, దట్స్ ఓన్లీ. థ్యాంక్ యూ మా.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ మా.
1: Yes, thank you. Yes, friends. We have next caller on air. Hello.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం గారు. బాగున్నారా మేడం గారు?
1: బాగున్నానండి రమేష్ గారు. మీ లైఫ్ లో మీరు మిస్ అయిన ఆపర్చునిటీ ఏంటి?
2: అమ్మా మిస్ అయిందమ్మా, మా కొడుకు కూడా అమ్మా ట్రాన్స్ఫర్ అయ్యి చెన్నై వెళ్ళిపోయిందమ్మా. నా మన్మలతో నేను దూరం అయిపోయినా, చాలా బాధ. తొందరగా ట్రాన్స్ఫర్ హైదరాబాద్కి రావాలని కోరుతున్నాను. ప్రమోషన్ మా కొడుకు చెన్నై వెళ్ళిపోయినా, మా కొడుకు కూడలు మా పిల్లలు అనమాట.
1: వాళ్ళు
2: తొందర రావాలని మేము కోరుకుంటున్నామమ్మా.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్ ఫ్రెండ్స్, మరి మీ లైఫ్లో కూడా మీరు ఎప్పుడైనా మీకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్న సిచ్యువేషన్ ఉంటే కాల్ మీ ఆన్ 2323-0030-2323-4821-2970-4715 ఆర్ మై నెంబర్స్. స్టే విత్ మీ.

0: Hey, did you know the Kakatiya Kalathoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: వెల్ ఫ్రెండ్స్, ఆపర్చునిటీస్ అనేవి ఒక్కసారే మన తలుపు తడతాయి. సో మనం ఒక్కసారి ఆపర్చునిటీని మిస్ అయిపోతే అయ్యో మిస్ అయిపోయామే అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. అలా మీ లైఫ్లో మీరు మిస్ అయిన ఆపర్చునిటీ ఏంటి అని నేను అడిగాను. నాతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో
4: మేడం. గుడ్ ఈవినింగ్. మేడం
3: గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, చెప్పండి.
4: రామాచార్య ప్రమోషన్ కాలనీ అమ్మ. నాకు లైఫ్లో మిస్ అయిన రెండమ్మా,
3: చెప్పండి.
4: మిస్ అయిన 21 మా మిస్సెస్ పోయింది. మొన్న రీసెంట్ 3 మంత్స్ దా మన బదిలీ పోయింది అమ్మా. కవియర్ కవియర్ రెండు మిస్సెస్.
3: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ. వెల్ ఫ్రెండ్స్, మీ లైఫ్లో మీరు మిస్ అయిన కెరీర్ ఆపర్చునిటీ ఏదైనా ఉంటే కాల్ మీ ఆన్ 2323-00-30-2323-48-21-29-70-4715 are my numbers. You are tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9. Hello Rainbow, వింటున్నారు 7:33 స్టూడియో క్లాక్ కలిఫిలి షో. స్టే విత్ మీ.

0: వాళ్ళ ఫ్రెండ్స్ మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. నమస్తే, చెప్పండి.
1: నా పేరు డాక్టర్ కృష్ణ రాయుడు అండి. నేను కుందనపల్లి కేఎస్ఆర్ టౌన్షిప్ నుంచి మాట్లాడుతున్నాను, సికింద్రాబాద్ అండి.
0: చెప్పండి
1: మేడం. నాకు పిహెచ్డి చేయడం అనేది ఒక చిరకాల వాంచ కింద ఉండేది, అయితే నేను పూర్తి చేశాను. కానీ నాకు ఫారిన్ యూనివర్సిటీలో, ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీలో మైక్రోబయాలజీలో పిహెచ్డి చేయాలను. నా కోరికను మన్నించి దేవుడు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇల్లినాయిస్ యూనివర్సిటీ అని ఉంది యుఎస్ లో, దాని నుంచి నాకు అడ్మిషన్ వచ్చింది. అయితే 2010 ఆ టైంలో జరిగింది ఇది. అప్పటికే నేను ఇక్కడ ఒక యూనివర్సిటీలో రిజిస్టర్ అయి ఉన్నాను. కానీ నేను వెళ్ళిపోవడానికి సముఖంగా ఉన్నా నా ఆర్థిక పరిస్థితులు నాకు అనుకూలించలేదు మేడం. దానివల్ల నేను వెళ్ళలేకపోయాను. ఆ డ్రూమ్ ఫారిన్ యూనివర్సిటీలో పిహెచ్డి అనేది ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాను. కానీ దేవుడు కొంచెం నా రెండో అవకాశం ఏంటంటే ఇక్కడ ఇండియన్ యూనివర్సిటీలో చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అది పూర్తి చేసుకుని ఈ రోజు నేను ఒక క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ కింద సెటిల్ అయ్యాను అన్నమాట. అది గుడ్డులో మెల్ల అంటారు కదండి, అలాగా నేను నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. ఈ జన్మకి ఇక అవ్వలేదు, వచ్చే జన్మ.
0: ఇప్పుడు మీరు మంచి పొజిషన్ లో ఉన్నారు కదా, యూఆర్ ఆల్రెడీ డాక్టరేట్ కాబట్టి మీరు మంచి పొజిషన్ లో ఉన్నారు కదా. సో హోప్ ఫర్ ది బెస్ట్ యువర్ పోస్ట్ డాక్ విల్ బి దేర్. ఇంకా అయిపోలేదు కదా, ఇంకా పోస్ట్ డాక్టరేట్ కూడా ఉంది కదా. అండ్ ఇక్కడ మీరు మంచి
1: పోస్ట్ డాక్ అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా పోస్ట్ డాక్ ఎక్స్పీరియన్స్ 10 ఉంది ఇండస్ట్రీలో. ఇక నేను పోస్ట్ డాక్ వెళ్ళే ఆలోచనలు కూడా లేవు కమిట్మెంట్స్ వల్ల. వీలైతే మా పిల్లలకి అది ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తానండి. అవకాశం
0: మీకు కూడా ఖచ్చితంగా, ఏదో ఒక రూపంలో అట్లీస్ట్ ఆన్ సైట్ అయినా సరే అబ్రాడ్ వెళ్ళే అవకాశం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ.
1: థ్యాంక్ యూ.

0: మేడం, థ్యాంక్ యూ.
1: ఓవర్ ఫ్రెండ్స్, సో ఆపర్చునిటీస్ అనేది ఒక్కసారి మన తలుపు తడతాయి. సో ఎంతో అదృష్టం ఉంటే తప్ప రెండు మూడు సార్లు రాదు. సో అలా మీ కెరీర్లో మీరు ఎప్పుడైతే మీకు వచ్చిన ఆపర్చునిటీని చేజార్చుకున్న సిచ్యువేషన్ ఉంటే, కాల్ మీ ఆన్ 2323-4821, 2323-0030, 2970-4715 ఆర్ మై నెంబర్స్. యు ఆర్ లిసన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. హెల్లో రెయిన్బో, వింటున్నారు? Yes, we have a next caller on air. Let's see. Hello. Namaste, Andy.
0: Namaste, Madam.
1: Chappandi. Ekkadi nunchi maatladutunnaru?
0: Hyderabad, Madam.
1: Yeah. Chappandi.
0: Dream ante naaku pratiga dream ante em ledu ani ara. Chinnappudu nunchi chadukunna oka job chesina father MCC lo pani chesi college discharge chesaru. Nenu kuda oka lecture rodam oka అర్థం ఉండేది మాత్రం కాలేజ్ మా కాలేజ్ చదివామండి. కానీ బీకామ్ చదివిన తర్వాత నాకు సర్వీస్ కమిషన్ రాసిన తర్వాత నాకు కోర్టులో అలాట్ అయింది. కోర్టులో పనిచేశాను, మళ్ళీ ఎడ్యుకేటర్ కూడా అయిపోయాను. అంటే ప్రిన్సిపల్ వాళ్ళని ఉండేది. అంతేగాని
1: మీకు మిస్ అయిన ఆపర్చునిటీ ఏంటి? మీ డ్రీమ్ కాదు, మీ మిస్ అయిన ఆపర్చునిటీ ఏంటి? మీకు ఆపర్చునిటీ వచ్చి మీరు మిస్ చేసుకుంది?
0: నేనేం మిస్ అలా ఏం లేదు మేడం.
1: ఓకే, ఈ బట్ మీకు ఒక చిన్న పార్టి డ్రీమ్ లాంటిది అయితే ఉండింది.
0: ఉండింది, అది ఉండింది మేడం. మా ఇంట్లో మా ఫాదరు లెక్చరర్ ప్రిన్సిపల్ చేసి అది నేను అదే కాలేజ్ చదివాను. నేను కూడా ఒక లెక్చరర్ వద్దాం అనుకున్నాను, కానీ సర్వీస్ కమిషన్ రావటం వల్ల పరిస్థితి ఇలా కోర్టులో బంద్ చేసి ఎటర్ అయ్యాను. అదే హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. వెల్ ఫ్రెండ్స్, మీ లైఫ్లో మీ కెరీర్లో మీరు మిస్ అయిపోయిన ఆపర్చునిటీ గురించి నాతో షేర్ చేసుకోవాలనుకుంటే నా నంబర్స్ 2323-0030, 2323-4821, 2970-4715 ఆర్ మై నంబర్స్. సో వీ హ్యావ్ ఎ కాలర్, లెట్స్ సీ. హలో హలో నమస్తే అండి. యా చెప్పండి. హలో చెప్పండి.
2: నమస్తే అండి.
1: నమస్తే అండి. ఎక్కడి ఓకే, సో ఆ మిస్ అయిన ఆపర్చునిటీ గురించి పాపం వాళ్ళు ఇంకా డెలుమాలో ఉన్నట్టున్నారు. బట్ ఎనీవేజ్, మీ లైఫ్లో మీ కెరీర్లో మీరు మిస్ చేసుకున్న ఆపర్చునిటీ గురించి నాతో షేర్ చేసుకోవాలనుకుంటే మా నంబర్స్ 2323-0030, 2323-4821, 2970-4715. హలో రెయిన్బో, వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టే ట్యూన్డ్.

0: Did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్. ఆపర్చునిటీస్ మన లైఫ్లో చాలా తక్కువ టైంలో వస్తాయి, ఒకసారి వచ్చి అలా తడుపుతట్టి వెళ్ళిపోతుంటాయి. సో మనం వాటిని నిజంగానే ఆహ్వానిస్తే విల్ బి వెరీ హ్యాపీ. సమ్టైమ్స్ మనం చేజార్చుకున్న ఆపర్చునిటీ వల్ల కూడా మనకి లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. సో మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, ఏం మాట్లాడతారో విందాం. హలో
3: హలో దీప గారు, నమస్కారం.
2: నమస్తే అండి.
3: నేను కౌశల్య, హిమాచల్ నుంచి మాట్లాడుతున్నా.
2: చెప్పండి.
3: నేను తెలుగు లిటరేచర్లో డిగ్రీ చేశాను.
2: ఓకే.
3: ఆ తర్వాత ఎంఏ చేద్దామని అప్లై చేస్తే ఉస్మానియా వచ్చే సీట్ వచ్చింది. అంటే డిగ్రీలో మంచి మార్క్స్ వచ్చే సీట్ వచ్చేసింది. దివాకర్ వెంకటావధాన్ గారిని కలిశాను. ఆయన వచ్చాయన అప్పట్లో ఫీజు 150 రూపాయలు. ఆ 150 కట్టేయండి, జాయిన్ అయిపోవచ్చు అన్నారు. మా ఇంట్లో మా నాన్నగారు ససేమిరా పీజీ చేయడానికి వీల్లేదు అని ఇది పెట్టారు. ఏమైనా అంటే నువ్వు ఇంత పెద్ద చదువు చదివితే నేను తీసుకొచ్చే ముందు మూడు పెద్దవాడిని తీసుకురావాలనేవారు పెద్ద చదువులు వాళ్ళని. నేను అనేది మన రాతలు ఎలా ఉంటుందో అలా జరుగుతుంది అని చెప్పి ఇంకెళ్ళ లాభం లేదని పట్టు వదలని ఉత్తరమార్కులో పుస్తకాలు తెప్పించుకుని ఫోన్లే ఇదిగా రాద్దాంలే ప్రైవేట్ గా రాద్దామని తెప్పించుకున్నా. సరిగ్గా చదువుకుని ఎగ్జామ్స్ టైంకి పెళ్ళి అయిపోయింది. పుస్తకాలు అటకెక్కే నేను రైలు ఎక్కాను విశాఖపట్నం రైలు. అక్కడికి వెళ్ళాక అక్కడ మళ్ళీ దులిపా పుస్తకాలని మళ్ళీ పోనీ అక్కడ. కాకపోతే ఏమంటుంటే ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్టింగ్ ఆంధ్ర, వైజాగ్ అంటే ఆంధ్ర కదా, ఇది వేరు అది వేరు. అక్కడ మళ్ళీ అక్కడ యూనివర్సిటీకి పెట్టుకోవాలి, సర్టిఫికేట్ తెప్పించుకోవటం అవి అని నేను ఆ ప్రయత్నం చేస్తాను. మా మామది ఎందుకు వచ్చింది అంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు, నువ్వు చూసుకో ఇంట్లో పనులు, అమ్మాయి పునరాయసులే ఉంది ఇప్పుడు 60 ఏళ్ళు వాళ్ళు కూడా రాస్తున్నారు అని చెప్పి ఆయన అర్థం పెట్టారు. నా కళ కలగా మిగిలిపోయింది అలాగా.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యు ఆల్ ఫ్రెండ్స్. సో అలా మీ లైఫ్లో కూడా మీ కెరీర్ ఆపర్చునిటీస్లో ఏదైనా మీరు చేజార్చుకున్న ఆపర్చునిటీ ఉంటే కాల్ మీ ఆన్ 2323-00300, 2323-482-1297-04715 ఆర్ మై నెంబర్, స్టే విత్ మీ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో తమ ప్రభుత్వాధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో కొత్త శిఖరాలు ఎదురుస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఏషియా అభివృద్ధికి భారత్ చోదక శక్తిగా ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా పెరుగుతోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం నిర్వహించిన ఇండియా ఏషియన్ బిజినెస్ కాన్క్లేవ్లో చెప్పారు. ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందిస్తున్న తెలంగాణ మీ సేవ వేదిక మరో రికార్డు సృష్టించింది. నిన్నొక్కరోజే 2,20,122 లావాదేవీలు నమోదయ్యాయి. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ విద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు 2026పై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ములుగు జిల్లాలో వరద ఉధృతి పరిస్థితులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలనాపరమైన సమన్వయం అంతర్రాష్ట్రాంశాలపై 2020 జరగనున్న దక్షిణ మండలి సమావేశం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలో చెరువులకు హైడ్రాజీవం పోస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఉప్పల్ నల్ల చెరువు జలకళ సంతరించుకుందని హైడ్రా షేర్ చేసిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. కర్ణాటకలో మైసూర్లో వివేకానంద స్మారక చిహ్నాన్ని కూడా ఆయన ప్రారంభించారు. నషాముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు అందజేశారు. స్వేచ్ఛ అంటే స్వార్థ ప్రయోజనాలు కాదని, జాతి ప్రయోజనాలు సర్వప్రథమం అనుకోవడమేనని అజిత్ దోవల్ ఈ సందర్భంగా చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ అథ్లెట్లు రికార్డు సృష్టించారు. బాక్సర్లు ప్రీతి పవర్, జాస్మిన్ లంబోరియా 2 స్వర్ణ పతకాలు గెలుచుకోవడంతో భారత క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడలో 6 స్థానంలో

0: Rainbow 101.9.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
2: Really? Tell me.
1: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam, Telangana's heartbeat on air.
4: Welcome back. Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad, FM Rainbow 101.9 low. Telanganam, heart of Hyderabad, Telangana Vintunaru. Well, Telangana Sanskriti Sampradayalaku Pratikaga Niliche Adbhutamaina Panduga Secunderabad Ujjaini Mahankali Bonalu. Idi Rep Jargabotondi, Secunderabad Ujjaini Mahankali Bonala Panduga. మరి ఈ వార్షిక జాతరలో భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తుంటారు. దీని విశేషాలు, చరిత్ర, అలాగే దాని ముఖ్యమైన ఆచారాలు ఇవన్నీ గురించి మనం మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణం. సో లష్కర్ బోనాల జాతరకు సర్వం సిద్ధమైపోయింది. ఉజ్జయిని మహంకాళి ఆలయంతో పాటు సికింద్రాబాద్లోని పలు అమ్మవారి ఆలయాలకు రంగులేసి విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. సో లష్కర్ బోనాలు అనగానే, ఆషాఢమాసం వచ్చింది అనగానే తెలంగాణలో ఈ పండుగ వెలుగులు అన్ని చోట్లలో చాలా శోభాయమానంగా జరుపుకుంటూ ఉంటారు. సో మరి బోనాల పండుగ ప్రత్యేకత గురించి కూడా మనం మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, భాగ్యనగరం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. వీధి వీధిన వేపాకుల తోరణాలు, పసుపు కుంకుమల అలంకారాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల వీర నృత్యాలు నయనానందకరంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా బోనాల ఫెస్టివల్ వచ్చింది అంటే చాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు కోట్లాది మంది భక్తుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. కొంగు బంగారమై కొలిచిన వారిని కొంగు నడిపించే అమ్మవారిని దర్శించుకోవటానికి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం ఈ బోనాల పండుగ. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు తమ ఇంటికి వెళ్తూ ఉంటారు, పుట్టింటికి.

అలాగే నిత్య కళ్యాణ శోభితమైన జగన్మాత పార్వతీదేవి ఆ మహంకాళిని కూడా ప్రతి ఆషాఢంలో తన పుట్టింటికి వస్తుంది అని భక్తులు ప్రగాఢ నమ్మకం. అందుకే భక్తులు తమ సొంత కూతురే ఇంటికి వచ్చిందన్న భావనతో ఆప్యాయతతో అమ్మకు అన్నం, పాలు, బెల్లం, నెయ్యితో వండిన ఘటాన్ని, అదే బోనాన్ని నైవేద్యంగా సమర్పించి ఆశీస్సులు అందుకుంటుంటారు. మాట్లాడుకుందాం, స్టే విత్.

0: తరగడదు తరగడదు తరగడదు
1: చూప.

వెల్ ఫ్రెండ్స్, జాతర కోలాహలం భవిష్యవాణి రంగం. ఆగస్టు 2 అనగా రేపు ప్రధాన బోనాల జాతర అనంతరం మరుసటి రోజు అంటే 3వ తేదీ సోమవారం రోజు ఉదయము రంగం భవిష్యవాణి కార్యక్రమం జరుగుతుందన్నమాట. అమ్మవారి పూనకంతిలో ఉన్న జోగిని పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యత్తులో రాబోయే వర్షాలు, పంటలు, ప్రజాక్షేమం గురించి అమ్మవారి తరపున వాక్కును వినిపిస్తారన్నమాట. ఈ భవిష్యవాణిని వినటానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఆ తర్వాత జరిగే గజవాహన ఊరేగింపుతో లష్కర్ బోనాలు ముగుస్తాయి. మాట్లాడుకుందాం,

రేపు ఉజ్జయిని మహంకాళి దేవాలయం అంతా కూడా పచ్చని తోరణాలతో, వేప తోరణాలతో, అలా అలా పసుపు కుంకుమలతో అలరారుతుంది. గుమ్మడికాయలని అక్కడ కొడతారు. అలాగే బోనాలు ఎత్తుకొని ఆడపడుచులందరూ పట్టుపావడాలు కట్టుకొని వస్తారు. పోతరాజులు ఉంటారు అక్కడ. చాలా శోభాయమానంగా ఉంటుంది. అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు రేపు జరగబోతున్నాయి. సో బోనాల పండుగకు విచ్చేయనున్న అశేష ప్రజానికానికి సాదర స్వాగతం పలుకుతుంది అమ్మవారు. స్టే విత్ మీ.

0: Rainbow 101.9.
1: Well, good evening once again, all the listeners, and you are tuned to Akashwani FM Rainbow 101.9 Rimzim Hyderabad Vintunaro with your joke, Dr. Deepani Danakavi. Chal chal chal chal mere saathi hum honge Hyderabadi. So Hyderabad muchetlu yemani maatladali entani maatladali. ఫుల్ మనం హైదరాబాద్ అనగానే మనకు ఒకవైపు ధమ్ బిర్యానీ గుర్తొస్తుంది, చికెన్ బిర్యానీ గుర్తొస్తుంది, ఒకవైపు ఇర్రాని చాయ్ గుర్తొస్తుంది. అలాగే ఇప్పుడు ఆషాఢ మాసంలో ఆఫర్లు గుర్తుకొస్తాయి హైదరాబాద్లో, అలాగే లష్కర్ బోనాలు గుర్తొస్తాయి. అన్నిటి గురించి మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

ఎగ్జాక్ట్లీ ఈ పాటలాగానే ఆషాఢం వచ్చిందంటే చాలు, ఆడపిల్లల మనసులు మాత్రం అలా అలా ఎగురుతూ ఉంటాయి. ఎందుకు, ఆఫర్లను తీసుకొస్తుంది కదా ఆషాఢము. సో ఆఫర్లు అంటే ఎంతమందికి ఇష్టం ఉండో చెప్పండి. అందులోనూ మన హైదరాబాద్లో ఉన్న గల్లీ నుంచి మొదలుకొని మంచి మంచి కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్లో అన్నిట్లలో కూడా మనకు ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఇక ఆఫర్స్ అనగానే మన ఇంట్లో ఉన్న హస్బెండ్స్ పరిస్థితి లేదా తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంటి నిండా నీ బట్టలే కనిపిస్తున్నాయి, అయినా కావాలి అంటావు. ఇంటి నిండా నీ ఆర్టిఫిషియల్ నగలే కనిపిస్తున్నాయి, అయినా కావాలి అంటావు. అంటే అలా ఉంటుంది మరి మనతోటి, అట్లుంటుంది మరి మనతోటి మమ్మీ అన్నట్టే కదా మనం అందరం ఉంటాం. ఆడవాళ్ళం మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, ఆఫర్లు అనగానే అసలు మనము ఏది కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాము. కాకపోతే మనకు సోషల్ బిహేవియర్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ షాపింగ్ మాల్లోకి వెళ్ళినా, చిన్న చిన్న గల్లీలో మనం షాపింగ్ చేస్తున్నా కానీ మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు అనేది అవేర్నెస్తో ఉండాలి. మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా మన కూడా ఎవరితో మనం వెళ్ళినా కూడా కొంచెం సోషల్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా మనం ఎదుటి వ్యక్తులతోటి, అంటే ఈ ఎక్కువగా మనం చూసేది ఏంటంటే కొందరు ర్యాష్గా మాట్లాడుతుంటారు, కొందరు చాలా హ్యాపీగా మాట్లాడుతుంటారు, కొందరు కస్టమర్లతోటి చిరాగ్గా మాట్లాడుతుంటారు, కొందరేమో చాలా ప్లెజెంట్ మూడ్తో మాట్లాడుతుంటారు. ఏది ఏమైనా సరే మనం అక్కడ వెళ్ళిన పర్పస్ ఏంటి, మనం చాలా జాగ్రత్తగా తీసుకొని బయటకు వచ్చేయాలి, లేదా ఒక విండో షాపింగ్ లాగా చూసుకొని అయినా బయటికి రావాలి. కానీ ఏది ఎక్కడ కూడా చెడుగా తీసుకోవద్దు, నెగిటివ్కి అస్సలు కూడా లోన్ అవ్వద్దు. అండ్ మన చుట్టుపక్కల నిజంగా ఇక్కడ నెగిటివ్ థాట్స్ ఉన్నాయి మనుషుల్లో అన్నప్పుడు వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేయడం కన్నా ఉత్తమం ఇంకొకటి ఏమీ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, చాలా రష్గా ఉంటుంది. రేపు ఆషాఢ మాసం కాబట్టి రేపు ఉజ్జయిని, మహంకాళి బోనాలు అండ్ ట్రాఫిక్ ఆంక్షలు కూడా చాలా అవుతున్నాయి. దయచేసి మీరు పోలీస్ వాళ్ళకి కూడా అలాగే సహకరించాలి. అండ్ ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ జాగ్రత్తగా మనం పండుగని సెలబ్రేట్ చేసుకుందాం, హ్యాపీగా వెళ్దాం, కూల్గా ఫెస్టివల్ని ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఐ ఆల్వేస్ సేస్, చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. స్టే.

0: ए यहाँ हमें जमाना देखे
1: तो
0: आओ चलो कहीं छुप जाए।
1: अच्छा
0: यहाँ

और देखिए प्यार एक दिन हो जाएगा वाकई में ही दोस्तों, जब आप यूं